శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 4వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 26వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శుభోదయం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు.
1: నీ పనుల అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
2: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
1: జస్ట్ ట్యూన్ 101.5 మెగాహెర్జ్ పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
2: ఫోన్ నంబర్ 08596223393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
0: ఆకాశవాణి మార్కాపురం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు.

దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలా.

యజ్ఞశక్తనతవత్తల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనతవత్తల

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుదాకల శాత భద్ర వజ్రాంబుశాంబురుగ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.

తల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ.

ప్రతిష్ఠతే చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యో మాతు స్తనావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు మునినా మమదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు మునినా మమదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రేమ వ్యామోహం ఈ అంశం గురించి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామిగారి వ్యాఖ్యానం వింటారు.
1: గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియే లేదు. హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబహంస కాళికాంబం. మనిషి ప్రేమ వ్యామోహం అనే రెండు ముఖ్యతత్వాలతో మనగలుగుతున్నాడు. దీనిలో ప్రేమను ప్రక్కన పెట్టి వ్యామోహంతో మనగలిగే వాళ్ళు అత్యధికులుగా ఉన్నారు. వ్యామోహాన్ని తగ్గించుకొని ప్రేమతత్వంతో బ్రతికే వాళ్ళు అతి తక్కువ మందిగా ఉన్నారు. వ్యామోహం ప్రేమ తేడా చెప్తాను. తల్లి ఉంటుంది, తల్లి మీద బిడ్డకి ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇద్దరు కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటారు. ఎంతో ప్రేమగా ఆత్మీయత, అనురాగం, అనుబంధం, ప్రేమైక స్వరూపంగా ఇంకా నా తల్లి లేకపోతే నేను లేనని అన్నంత ప్రేమతో కుమారుడు, ఈ బిడ్డ లేకపోతే నాకు ఇంకా జీవితం ఏమన్నంత ప్రేమతో తల్లి బ్రతుకుతూ ఉంటారు. కాలగమనంలో వయసు వచ్చి పిల్లవాడు పెళ్లి చేసుకున్న తర్వాత, మూడు నిద్రలైన తర్వాత అమ్మగారి మంచం మీద వచ్చి కూర్చొని, అమ్మా నువ్వంటే నాకెంత ప్రేమ, నేనంటే నీకు ఎంతో ప్రేమ ఉన్నది. అయితే ఆ అమ్మాయి కొత్త అమ్మాయి కదా, ఏదైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను, కాబట్టి మేము అలా ప్రక్కనుండి రోజు వచ్చి చూసిపోతుంటానమ్మా అంటాడు. చూడండి ఏం చెప్తున్నాడు పిల్లవాడు, ఇప్పటిదాకా తల్లి మీద ఉన్నది ప్రేమ, ఇప్పుడు భార్య మీద కలిగినటువంటిది వ్యామోహం. భార్య మీద వ్యామోహంతో 25 సంవత్సరాలు సుమారుగా పెంచినటువంటి తల్లి మీద ఉన్న ప్రేమని త్రోసిపుచ్చుతున్నాడు, ప్రక్కకు నెట్టివేస్తున్నాడు. అంటే కాళిదాసు గారు చెట్టు కొమ్మ చివరన కూర్చొని ఆ కొమ్మని నరికిన చందాన, అంటే కొమ్మ కింద పడితే తాను పడతాడు, ఆయన కవిగాకు పూర్వం సంగతి విషయం. అలాగే ఇతను తన జీవితాన్ని తనే మొదలంట నరుక్కోవడం మొదలెట్టాడు. ఈ రోజుతో ప్రేమని మర్చిపోతున్నాడు, వ్యామోహాన్ని పెంచుకుంటున్నాడు. వ్యామోహం అనేది ఉబ్బలి లాంటిది, ఊబి లాంటిది. దానిలో పడిన తర్వాత ముందు కాళ్ళు మునుగుతాయి, తర్వాత మోకాళ్ళు మునుగుతాయి, తర్వాత నడుము మునుగుతుంది, తర్వాత గుండెలు మునుగుతాయి, తర్వాత తల మునుగుతుంది, ఆ తర్వాత అంతా మునిగిపోతుంది. చూడటానికి ఏమీ ఉండదు. వ్యామోహంలో మునిగిన వాడి చరిత్ర ఇది. అదే ప్రేమలో ఉంటే తెలిసి తెలియని పొరపాట్లు చేసినా ఈ ప్రేమతత్వంలో ఉన్నటువంటి ఔన్నత్యం ద్వారా వాటిని మళ్ళీ తెలుసుకొని జీవితాన్ని చక్కగా దివ్యంగా భవ్యంగా ముందుకు చూసుకొని నడిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రేమతత్వంలో ఉండేవాడు సమాజ హిత అభిలాషి, వ్యామోహం తత్వంలో ఉండేవాడు స్వార్థ పరాకాంక్ష కలిగిన వాడు, స్వార్థ పరుడు. వీడికి ఎవరి క్షేమం అవసరం లేదు, ఎవరి యోగక్షేమాలు అవసరం లేదు. తాను, తన భార్య, తన కుటుంబం, అంటే తన తల్లిని వదిలేసిన వాడు ఈ సమాజానికి ఏదైనా చేస్తాడంటే నమ్మాల్సిన అవసరమే లేదు. తల్లిని ప్రేమించిన వాడు సమాజాన్ని ప్రేమించలేడు, సమాజాన్ని ప్రేమించలేని వాడు దేశాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేని వాడు ఈ దేశంలో బ్రతకడానికి అనార్హుడు. ఈ దేశం నీకు జీవితాన్ని ఇచ్చింది, ఈ భూమాతనికి జీవితాన్ని ఇచ్చింది, ఈ సమాజం నీకు జీవితాన్ని ఇచ్చింది. బుద్ధుడు చెప్పాడు సంఘం శరణం గచ్చామని. సంఘం లేకుండా నువ్వు ఎక్కడ బ్రతకలేవు. అలాంటి సంఘాన్ని విస్మరించి నీ స్వార్థ పరకాంక్షతోటి జీవితాన్ని గడుపుతున్నావంటే సమాజం నిన్ను శిక్షించి తీరుతుంది. ఏదో ఒక రోజు నువ్వు శిక్ష అనుభవించి తీరాలి. కాబట్టి ఆ శిక్ష ఎలా వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు రక్షించే నాథుడే ఉండడు. కాబట్టి భగవద్ అనుగ్రహం కావాలంటే నువ్వు సమాజ హితాభిలాషువు కావాలి. సమాజ హితాభిలాషువు కాని రోజు భగవద్ అనుగ్రహానికి నువ్వు అర్హుడు కావు. ఆయన అనుగ్రహానికి అర్హుడు కాని వాడెవడు? సుఖజీవనం గడిపినటువంటి చరిత్ర మన భూమి మీద లేదు. కాబట్టి సుఖమైన జీవితం, సుఖం అంటే కేవలం తినడం, పడుకోవడం, ఫ్యాన్ వేసుకోవడం, ఏసి ఉండటం కాదు, ప్రశాంతమైన జీవితం. ఏ మనిషికి మానసిక ప్రశాంతత ఉంటుందంటే 10 మందికి ఉపయోగపడే మానసిక తత్వం ఉన్నవాడు 10 మందికి

0: ఉపయోగపడుతున్న వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, ఇతనికి 100 కోట్లు వేస్తున్నా ఏం చేయదు. అదే స్వార్థంగా ఉన్నటువంటి వాడికి 800 కోట్లున్నా ముళ్ళ పాన్పు మీద పండుకున్నట్టే ఉంటుంది. పండుకునేది పట్టు పాన్పే, కానీ అది ముళ్ళ పాన్పు లాగానే ఉంటుంది, ఇట్టి నిద్రపట్టదు. ఎందుకు తెలుసా? తను చేసిన దోషాలు, పాపాలు, సమాజానికి చేసినటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ స్వప్న రూపంలో, కలల రూపంలో, ఆలోచన రూపంలో భయపెడుతూ నిద్రపోకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి చూడండి, ఒక వ్యవసాయదారుడు సాయంకాలం వరకు పనిచేసుకుని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి బరిగోట్లు మేతేసి ఆ మేత మీద పండుకొని నిద్రపోతాడు, ప్రపంచాన్ని మర్చి హాయిగా నిద్రపోతాడు. ఎక్కువ 4 గంటలకు అరగట్టుకుని వెళ్ళి హాయిగా వ్యవసాయం చేసుకుంటాడు. ఒక ఆఫీసులో ఏసీ రూమ్లో కూర్చొని బ్రహ్మాండంగా వ్యాపారం చేసి ఇవాళ ఆదాయం 2 లక్షలు వచ్చిందని క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్ తేల్చుకొని వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ ముష్టాన భోజనం పెడితే తిని పోయి ఏసీ వేసుకుని లోపల పండుకుంటే వెకుజావు 4 గంటల దాకా నిద్రపట్టలేదు. ఆయన 4 గంటల దాకా నిద్ర పోయి పనికి వెళ్ళాడు, ఈయనకు 4 గంటల దాకా నిద్రపట్టలేదు. కారణం తెలుసా? ఈరోజు 24 గంటల్లో నీ జీవితం ఎవరికి ఉపయోగపడలేదు. కాబట్టి ఆ నిద్రాదేవత నేను నిద్రపోనివ్వదు. నిద్రాదేవత అంటే ఇక్కడ లక్ష్మీదేవతకు బదులు దరిద్రదేవత ఉన్నది. లక్ష్మి అనే రూపంలో దరిద్రదేవత ఉండి ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపాదన అనే పేరుతో నీకు వ్యామోహాలు కలగజేసి నిద్రపోకుండా చేస్తుంది కదా. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవాలంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయి. కార్పొరేట్ ఆఫీసులో ఉండేవాళ్ళు కూడా, ఓ పేద పిల్లవాడిని చదివించడం, ఒక పేదవాళ్ళకు ఉపయోగపడటం, దాన ధర్మాలు చేసేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోతారు. కాబట్టి మనం చేసే వృత్తి ప్రవృత్తులే మన ప్రశాంత జీవితానికి ఆధారం, కాకపోతే అశాంతికి కారణమవుతారు. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రేమ వ్యామోహం ఈ అంశం గురించి శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇవాళ కార్యక్రమంలో చిరుధాన్యాలు విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ అంశం గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిరుధాన్యాల పోషక విలువలను గుర్తించిన మన ప్రభుత్వం 2018వ సంవత్సరం చిరుధాన్యాల సంవత్సరంగా పేర్కొన్నది. మేలైన ఆరోగ్యానికి ధీటైన చిరునామా. ఈ చిరుధాన్యాలు పోషకాలు మెండుగా ఉండే ఈ చిరుధాన్యాలను పోషక ధాన్యాలుగా అభివర్ణిస్తున్నారు. మనము మన ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకునే భాగంగా చిరుధాన్యాలను ప్రజల ఆహారంలోనికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చిరుధాన్యాలలో అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. అటుకులు, పిండి, మురుకులు, లడ్డూలు, బిస్కెట్లు, కేకులు, పాప్కార్న్ మొదలగునవి చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు. చిరుధాన్యాల నుండి వాల్యూ యాడెడ్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తుల గురించిన విషయాలు తెలుసుకుందాం. పొట్టు తీసిన చిరుధాన్యాల పిండి, మురుకులు, చకోడీలు, లడ్డు, దోశ, ఇడ్లీ లాంటి పదార్థాలతో పాటు దీనిని రొట్టెలు, చపాతీల తయారీలో వాడవచ్చు. చిరుధాన్యాల రవ్వ ఉప్మా, కిచిడి, కేసరి, పలావుల వాడకంలో వాడవచ్చు. తర్వాత వేయించిన చిరుధాన్యాలు అంటే పాప్స్. చిరుతిండిగా విలువ ఆధారిత మసాలా పాప్, చక్కెర పాప్స్గా తయారీలో వాడవచ్చు. తర్వాత చిరుధాన్యాల అటుకులు, ఓట్స్, కార్న్ ఫ్లాక్స్ బదులుగా ఉదయాన్నే తినే అల్పాహారంగా వాడవచ్చు. చిరుధాన్యాలు అటుకులు చాలా రుచిగా కరకర అంటూ పిల్లలు కూడా ఇష్టపడతారు. మొలకెత్తిన చిరుధాన్యాల పిండి, దీనితో జావలాగా పసిపిల్లల ఆహారం వాడకంలో జీర్ణకోశ వ్యాధిగ్రస్తులు, చక్కెర వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బు ఉన్నవాళ్లు వాడుకోవచ్చు. పాస్తా, నూడిల్స్, సేమియా. చిరుధాన్యాల పిండితో పాస్తా, నూడిల్స్ లాంటి ఎక్స్ట్రూడెడ్ పదార్థాలను తయారు చేసుకోవచ్చు.

0: మామూలుగా మైదాతో చేసిన నూడిల్స్ కన్నా చిరుధాన్యాలతో చేసిన నూడిల్స్ చాలా పోషక విలువలు కలిగినవి. మన ఆహార సాంకేతిక శాస్త్రవేత్తలు పాస్తా నూడిల్స్ సేమ్యా చేసే పద్ధతులు కనుగొన్నారు. వివిధ ధాన్యాలతో సమీకృత పోషక పిండి. ఈ పిండితో అన్ని రకాల రొట్టెలు, ఇడ్లీ, దోశలతో పాటు బిస్కెట్లు, కేక్, బ్రెడ్ వంటి బేకరీ ఉత్పత్తులు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలను చిరుధాన్యాల వాడకం ద్వారా తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యాలతో వివిధ ఆహార ఉత్పత్తులు తయారు చేయడం ఒక చిన్న పరిశ్రమలాగా పెట్టుకోవడం వలన రైతు సోదరీమణులు సాంఘిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంతో పాటు పోషక విలువలు, వైవిధ్యం కలిగిన చిరుధాన్యాలు మన ఆహారంలో మమేకమవుతుంది. తరువాత సోయా చిక్కుడు విలువ ఆధారిత ఉత్పత్తులు. ఈ విషయానికి వచ్చినట్లయితే సోయా పాలు తయారు చేయు పద్ధతి తెలుసుకుందాం. సోయా చిక్కుడు నుంచి నూనె తయారు చేయడం, ఆ నూనెను వంటలలో వాడడం తెలిసిన విషయమే. సోయా చిక్కుడు గింజలలో ఇంచుమించు పాలతో సమానంగా ఉండే సోయా పాలను తయారు చేయడం కొద్దిమందికే తెలుసు. సోయా చిక్కుడు అత్యధిక మాంసకృత్తులు కలిగిన పప్పు ధాన్యం. సోయాలోని నూనె పదార్థాలు మన శరీరానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు సుమారుగా 25 గ్రాముల సోయా చిక్కుడు ఆహారంలో తీసుకోగలిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు సన్నగిల్లుతుందని యునైటెడ్ స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి పరిశోధనలో రుజువైంది. మన దేశంలో శాకాహారులు ఎక్కువగా ఉండటం వలన సోయా చిక్కుడు నుండి తయారు చేసే వివిధ ఆహార పదార్థాలు వాడకం ఎంతగానో మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక వంతు సోయా పిండికి 2 వంతుల గోధుమ పిండితో కలిపి ఈ మిశ్రమ పిండిని చపాతీలు, పూరీలు తయారీలో వాడటం వలన పూరీ చపాతీల పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయి. సోయాతో తయారు చేసిన మీల్ మేకర్ గాని, సోయా గ్రిడ్స్ గాని తరచూ కూరలాగా వాడటం వలన శాకాహారం తినేవారికి ఎక్కువగా మాంసకృత్తులు, ఖనిజ లవణాలు లభిస్తాయి. సోయా పాలతో పన్నీరు తయారు చేసి వాడితే ఈ పన్నీరు పాలతో చేసిన పన్నీరుకు ఇంచుమించు సరిసాటిగా ఉంటుంది. సోయా చిక్కుడును నీటిలో నానబెట్టి మెత్తగా రుబ్బి వడకట్టగా సోయా పాలు తయారవుతాయి. ఈ సోయా పాలలో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు పసివారికి మామూలు గేదె, ఆవు పాలలో ఉండే లాక్టోస్ అనే చక్కెర పదార్థం సరిపడదు, అందువల్ల లాక్టోస్ ఇన్ టాలరెన్స్ వస్తుంది. అలాంటి వారికి సోయా పాలు దేవుడు ప్రసాదించిన వరంగా చెప్పవచ్చు. సోయా పాలలో ముఖ్య లక్షణాలు ఏమిటంటే ఈ సోయా పాలు సులభంగా జీర్ణం అవడమే కాకుండా పోషక విలువలను గమనిస్తే గేదె, ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా పనికి వస్తాయి. ధరలో కూడా గేదె, ఆవు పాలతో పోలిస్తే తక్కువ. సోయా పాల తయారీ విషయానికి వచ్చినట్లయితే సోయా చిక్కుడును తీసుకుని శుభ్రపరిచి 6-7 గంటల సేపు నీటిలో నానబెట్టాలి. తరువాత శుభ్రంగా కడిగి వడకట్టి వేడి నీటితో మెత్తగా రుబ్బాలి. వెట్ గ్రైండర్లో రుబ్బినట్లయితే మూత ఉంచి గాలి తగలకుండా రుబ్బాలి. ఈ రుబ్బిన పిండి మెత్తగా కాటుకలాగా ఉండాలి. దీన్ని సోయా స్లర్రీ అంటారు. ఈ సోయా స్లర్రీకి 1 కిలోకి 10 లీటర్ల దాకా వేడి నీరు పోసి 20 నిమిషాల దాకా ఉడికించాలి.
1: మీరింతవరకు చేని ముచ్చట్లు కార్యక్రమంలో చిరుధాన్యాలు విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి విన్నారు. ఈనాటి చేని ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నవిఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళలను తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్టోబర్ 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
2: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే CSR కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయటం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని

0: మీకు తెలియజేసుకుంటాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్టస్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపరిచిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్స్టార్స్ 32 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

కీర్తనం జరిగే కార్యక్రమంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటారు. 8:15, 6:05 సాయంత్రం 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం గురించి శ్రీమతి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం వింటారు. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 4:50 సినీ గీతాలు వింటారు.

ఇక సాయంత్రం 6 గంటలకు తిరిగి 11 గంటలకు హిందీలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్త ప్రసారం, 6:30 ప్రసార విశేషాలు, 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ డాక్టర్ జి షాలిరాజు గారితో పరిచయం వింటారు. 7:45 తిరిగి 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 తిరిగి 10:20 మధుర గీతాలు వింటారు, 10:20 ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్షల్ విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశం

0: దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్ గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నత స్థాయి సమాపేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమాపేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండటం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిదా అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ మూడు దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి

0: చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो. ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న, నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన సురక్షితమైన సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ, కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగుపందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకోగా అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగేగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా, దివ్యాదేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమతమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వామ్యుల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం వినబోయే ముందుగా ప్రకటనలు వింటారు.
1: పికు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
0: ఇప్పుడు వినండి అమ్మాయి నచ్చింది కథానిక, రచన మరియు పఠనం శ్రీ తోట శ్రీనివాసరావు.
5: రూపిణి విశాల వివాహమై 2 నెలలు దాటింది. ఆ జంట కొత్త కాపురం సుందర నగరం బెంగళూరులో ప్రారంభమై 1 వారం రోజులు గడిచిపోతున్నా కొత్త పెళ్లి కూతురి ముఖంలో మాత్రం విచారం, నిరాశక్తత ఇంకా తొలగిపోలేదు. ఆమెలో ఎప్పటికైనా మార్పు వస్తుంది అని ఓర్పుతో నిరీక్షిస్తున్న విశాల్ ఆ అమ్మాయికి ఆట విడుపుగా బెంగళూరులోని లాల్బాగ్ గార్డెన్, కబ్బన్ పార్క్, శివమందిర్ లాంటి సుందరమైన ప్రదేశాలకు తీసుకువెళ్లి ఆమెను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ఎండ వెలుగులో మెరిసిపోతున్న ఆ అందమైన నూతన ప్రదేశాలను చూసి సంతోషపడుతున్నా ఆమె ముఖంలోని విచారరేఖ మాత్రం అంతర్లీనంగా అలాగే ఉంది. వేరువేరు పడకలకు పరిమితమైన వారి మధ్య దూరం ఇంకా అలాగే ఉంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం కనుక ఇల్లంతా శుభ్రంగా సర్ది సాంబ్రాణి పొగ వేయాలనుకుంది రూపిణి. ఫ్లోర్ అంతా శుభ్రంగా తుడిచి రూములకు పట్టిన బూజు దులిపి బుక్ షెల్ఫ్ను సర్దుతుండగా ఒక అందమైన స్కై బ్లూ కలర్ డైరీ ఒకటి ఆమె కంటపడుతుంది. యథాలాపంగా పేజీలు తిప్పిన ఆమెకు దస్తూరిని బట్టి అది విశాల్ రాసుకున్న డైరీ అని అర్థమవుతుంది. ఇలా అతని పర్మిషన్ లేకుండా దాన్ని చదవటం కరెక్ట్ కాదేమో అనుకున్న ఆమె దాన్ని మూసివేసి సెల్ఫ్లో పెడదామనుకుంటుండగా ఆ డైరీలోని ఒక వాక్యం ఆమెలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ వాక్యం మందులేని బాధ ప్రేమ అని అర్థమైంది నాకు. ఎవరి గురించి రాశాడు ఈ వాక్యం అని ఆమెలో ఆసక్తి కలిగింది. అసంకల్పితంగా ఆమె మొదటి పేజీ తెరుస్తుంది. రేపు ఆదివారం పెళ్లి చూపులకు వెళ్లాలని వెంటనే బయలుదేరి ఒంగోలుకు రమ్మని అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మాయి ఫోటో వాట్సాప్లో పెట్టమ్మా, నచ్చితే బయలుదేరి వస్తాను, క్లయింట్స్తో మీటింగ్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయాలన్న ఉత్సాహం కంటే టార్గెట్స్ మీదనే మనసు పీకుతూ ఉంటుందని ఎంత చెప్పినా అమ్మ వినుకోలేదు. అమ్మాయిని ఫోటోలో చూడటం వేరు, ప్రత్యక్షంగా చూసి మాట్లాడటం వేరని గట్టిగా చెప్తుంది. ఇంకా ఆమె అభిప్రాయాన్ని మార్చలేమని తెలిసిన నేను అయిష్టంగానే ఒంగోలుకు బయలుదేరాను. అక్కడి నుంచి అందరం అమ్మాయిని చూడటానికి రాచర్లకు వెళ్లాము. పెళ్లిచూపుల తంతు ప్రారంభమై ఒకరి పరిచయాలు ఒకరు చేసుకున్నాక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు మా వాళ్లు. ఇంపోజింగ్ పింక్ రంగు చీర ధరించి చిరునవ్వుతో వచ్చి మా ముందు కూర్చుంది ఆ అమ్మాయి. అమ్మాయిని ఫోటోలో చూడటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరనే అమ్మ చెప్పిన మాట అక్షరాలా నిజమనిపించింది. నయన మనోహరంగా ఉన్న ఆ అమ్మాయి రూపం నా నయనాలను భ్రమరాలుగా మార్చి తన పూతమూము చుట్టూ తిప్పుకుంటోంది. నన్ను నేను నియంత్రించుకోను అవస్థపడాల్సి వచ్చింది. ఆ ముగ్ధ మోహన స్నిగ్ధ సుందర రూపాన్ని నా కళ్ళు నా హృదయంపై ముద్రించాయి. వలపు జలపాతమై, తలపు మధుపాకమై, పలుకు మృదు గీతమై కురిసింది నాలో పన్నీటి వాన. నే కట్టుకోవాల్సిన, చెయ్యి పట్టుకోవాల్సిన ఆ అందాల బొమ్మ పట్టుచీరలో మెరిసిపోతున్న ఈ ప్రాణమున్న బొమ్మే కదా అనిపించింది. ఎలాగైనా ఈ అందాల రాణిని నా హృదయ సామ్రాజ్య పట్టపు రాణిగా చేసుకోవాలని నా మనసు పట్టుపట్టింది. ఇది కవిత కాదు, నా మమత, నవభావ నవరాగ అనురాగం. ఈ వైపు ఆ వైపు పెద్దవాళ్లు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు నా చెవులు వినటం మానేశాయి. ఆ క్షణంలో నేను దేహం కాదు, మనస్సుని. పెళ్లిచూపుల కార్యక్రమం ముగిశాక కారు ఒంగోలు బయలుదేరింది. ఏరా, అమ్మాయి నీకు నచ్చిందా? మా అందరికైతే నచ్చింది. నువ్వు వాళ్లకు నచ్చావు, కాని అమ్మాయి కళ్ళలో మాత్రం ఉత్సాహం నాకు కనిపించలేదు అంది అమ్మ. నాకు ఆ అమ్మాయి నచ్చిందమ్మా, ఈ పెళ్లిని ఖాయం చేయమని

ఈ సంబంధం తెచ్చిన శుభలక్ష్మి గారికి చెప్పండి అన్నాను స్థిరంగా. నేను ఆ రోజు రాత్రే బయలుదేరి బెంగుళూరుకు వెళ్ళిపోయాను. నా ఆఫీసు పనుల్లో బిజీ అయిపోయాను. ఒకరోజు అమ్మ ఫోన్ చేసింది. మన సంబంధం చేసుకుని ఆ అమ్మాయి పేరెంట్స్ ఇష్టపడుతున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఇష్టపడటం లేదు. ముఖ్యంగా నీ ఉద్యోగం నైట్ షిఫ్ట్ అని అది తనకు నచ్చలేదంది. శుభలక్ష్మి గారి మాటల్ని బట్టి ఆమెకు ఇంకా ఆస్తిపాస్తులు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లాలని ఆకాంక్ష అర్థమైంది. ప్రస్తుతానికి ఈ సంబంధం కుదిరేలా లేదురా అంది. ఆ మాటలు విన్న నేను ప్రచండ వాతూల హత నీపశాఖలా వణికిపోయాను. చేతికి అందింది అనుకున్న అదృష్టం చెయ్యి జారిపోయినట్లేంది. నో, నేను తనను వదులుకోలేను, తను నాకు కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు శుభలక్ష్మి గారికి ఫోన్ చేసి ఒకసారి నాకు రూపిణిని ఫోన్ చేయమని చెప్పరా అని అడిగాను. కొంచెం సేపయ్యాక రూపిణి నుండి నా మొబైల్కు కాల్ వచ్చింది. హలో రూపిణి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే, నాతో మీరు ఏదో మాట్లాడాలని శుభలక్ష్మి గారు చెప్పారు. అవును, మా సంబంధం విషయంలో నీకున్న సందేహాలకు వివరణ ఇద్దామని. రాత్రి 12 వరకు నా ఆఫీసు డ్యూటీ, అది మీకు నచ్చలేదని చెప్పారు. నేను నా ఉద్యోగానికి రిజైన్ చేసి మరొకటి చూసుకుందామని ఆలోచించాను. కానీ నెలకు 100,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం మరలా కుదరాలి కదా. అదీ కాక ఈ ఉద్యోగంలో చేరి 2 నెలలే అయింది. కొన్ని నెలలు చేశాక నా డ్యూటీ టైమింగ్స్ మారే అవకాశం ఉంది అన్నాను. నేను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అప్లై చేశాను. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. మీరు 20 లక్షల కట్నం అడిగారు. కట్నం ఆశించే అబ్బాయిలంటే నాకు అయిష్టం. కట్న కానుకలు మీ వాళ్ళు మా వాళ్ళు మాట్లాడుకున్న విషయం. నాకు ఆ విషయంలో అంతగా ఆసక్తి లేదు. అయినా అది ప్రస్తుత సమాజంలో ఉన్న ఆచారమని నీకూ తెలుసు. సాంప్రదాయం ప్రకారం మా వాళ్ళు అడిగారు. మీ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. మరి నువ్వేమో కట్నం తీసుకునే పెళ్లి కొడుకు ఇష్టం లేదంటున్నావు. కాబట్టి నేను మా వాళ్లతో మాట్లాడి కట్నం ప్రసక్తి తీసుకురావద్దని చెప్తాను. ఓకేనా అన్నాను. మీ వాళ్ళు అడగటం అయిపోయింది, మా వాళ్ళు ఒప్పుకోవటమూ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎలా క్యాన్సిల్ చేయగలరు? అందుకు మార్గం ఉంది రూపిణి. మీ వాళ్ళు ఎంత ఇవ్వగలరో అంతా నీ పేరనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని మేము కోరితే సరిపోతుంది కదా అన్నాను. ఏమో, నేను ఆలోచించుకోవాలి. అలాగే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. కానీ కాదనకండి, నేను మాత్రం మిమ్మల్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాను. నా పరిస్థితి నాకే విచిత్రంగా ఉంది. పెళ్లిచూపులకు వెళ్లి ప్రేమలో పడటం విచిత్రమే కదా. ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైటా లేక లవ్ ఎట్ మ్యాచింగ్ సైటా? ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పుకోలేను, తల్లిదండ్రులతో చెప్పుకోలేను. వెక్రిస్తారేమోనన్న భయం. చివరకు పెళ్లాడబోయే ఆ అమ్మాయితోనూ చెప్పుకోలేను. తను అర్థం చేసుకుంటుందో లేక అపార్థం చేసుకుంటుందో అన్న సంశయం. నిజంగా నాది విచిత్ర ప్రేమ. నాకు రూపిణికి మధ్య ఫోనులో జరిగిన సంభాషణ గురించి మా అమ్మకు ఫోన్ చేసి వివరించాను. కట్నం గురించి పట్టుబట్టవద్దని చెప్పాను. అంతేకాక మీరు ఇవ్వాలనుకున్నది ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చని శుభలక్ష్మి ద్వారా తెలియపరచమని చెప్పాను. నా మాటలు విన్న అమ్మ అయోమయంలో పడిపోయింది. ఇంటి మీద కట్టాల్సిన లోన్ ఉంది, పెళ్లి ఖర్చులు పెట్టుబడులు ఉన్నాయి. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేయటం ఎలా? నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నావా విశాల్ అంది అమ్మ. అన్నీ ఆలోచించానమ్మా, అన్ని సమస్యలను నిదానంగా సర్దుబాటు చేయగలనన్న నమ్మకం నాకుంది. ముందు ఈ పెళ్లి జరగని, నేను ఆ అమ్మాయినే ఇష్టపడుతున్నాను అన్నాను స్థిరంగా. కాలం గడిచిపోతుంది. రూపిణి మనసు ఇంకా అలాగే ఊగిసలాడుతూనే ఉంది. మగపెళ్లి వాళ్ళం, మనం ఇలా వాళ్ల వెంటపడటం ఏమీ బాగలేదురా, అలుసైపోతాము, వేరే సంబంధాలు వస్తున్నవి అంటూ అమ్మ నుండి అప్పుడప్పుడు చీవాట్లు. ఆమె తనకు నచ్చిన పెళ్లి కూతుర్ల ఫోటోలను నాకు వాట్సాప్లో పంపుతూనే ఉంది. కానీ నాకు ఎవరూ నచ్చటం లేదు. నా ధోరణి మా ఇంట్లో వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉందని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యను, పాటలా పరిమళంలా పైరగాలిలా పండువెన్నెలలా కష్టాలను మైమర్పింపజేసే కాలం ఆ మాయాజాలం, ఆమె నాకు తోడుంటేనే అని ఫిక్స్ అయిపోయాను. ఆ పుత్తడి బొమ్మ మెత్తని పాదం నా లోగిలిలో అడుగుపెట్టే ఆ తరుణం కోసమే నా ఎదురుచూపులు. ప్రాక్టికల్గా ఆలోచించే నేను ఊహల నావనెక్కి పయనిస్తున్నాను. నా ఈ స్థితి పరిస్థితి ఈ చర్య ఆశ్చర్యంగానే ఉంది. ఏ శీతల చంద్రికా కిరణ హృదయమో కరిగి మా సంయోగాన్ని వాస్తవం చెయ్యకపోదా? ఏ దయార్థ పవన గీతికా నయనమో చెమ్మగిల్లి మేం ఒక్కటయ్యే అవకాశం కల్పించకపోదా అని ఆశావాదాన్ని నమ్ముకున్నాను. నా అదృష్టలక్ష్మి మా శుభలక్ష్మి రూపంలోనే ఉంది. నా గురించి 4 మంచి మాటలు చెప్పి రూపిణి భయాలు తీర్చి ఎట్టకేలకు ఆమెను నిశ్చితార్థానికి ఒప్పించింది. సప్తవర్ణ శోభిత హరివిలులా భాషించే వేదికపై నిశ్చితార్థం వేడుక కనువిందుగా జరిగింది. ఎన్నో

కళ్ళు ఎదురయ్యాయి. నేను మాత్రం నీ కళ్ళలో చిక్కుకుపోయాను. నా ఈ కథలో నువ్వెప్పుడూ నాకెంతో ప్రియమైన అధ్యాయం అంటూ రూపినికి ఒక మెసేజ్ పెట్టాను. వెంటనే రూపిని ఫోన్ చేసి నువ్వు కవివా అని అడుగుతుంది. కొద్ది కాలం క్రితం వరకు కాదు. రసరమ్మ వ్యూహాలకు, మృదుమధుర పదాలకు హృదయ కమలాలు విరిసి మురిసిపోయే రసపిపాసిని మాత్రమే. కానీ ఏ పూల కొమ్మ నా చూపును లాక్కుందో, ఏ ముద్దుగుమ్మ నా మనసును ఆక్రమించిందో, ఏ పువ్వు నవ్వు నాలో గిలిగింతలు రేపిందో, ఇలా కవిగా మారిపోయాను అని బదులిచ్చాను. బాగుంది మీ కవిత్వం, కానీ మరీ అంత సున్నితంగా భావుకంగా ఉంటే ఈ సమాజంలో నెగ్గుకు రాలేరు అని గ్రహించాలి. ఏది ఏమైనా నా ఆలోచన ప్రపంచానికి, మీ ఊహల ప్రపంచానికి దూరం చాలానే ఉంది. మనం ఎందుకో ఒకరికొకరం సరిపోమేమో అని అనిపిస్తుంది నాకు అంది రూపిణి. ఏమిటి అమ్మాయి, ఎంతకీ అర్థం కాదు. నిప్పు బంగారానికి పరీక్ష, బంగారం స్త్రీకి పరీక్ష, స్త్రీ పురుషుడికి పరీక్ష అనుకున్నాను స్వగతంలో. కొన్ని రోజులు గడిచాక శుభలక్ష్మి మా నిశ్చితార్థం ఫోటోలను మా వాట్సాప్కు పంపించింది. ఫోటోలన్నీ చాలా అందంగా వచ్చాయి, ముఖ్యంగా రూపిణి ఛాయాచిత్రాలు. ఒక్కొక్కటి చూస్తున్న కొద్దీ నా కలం ఒక్కో కవితను అసంకల్పితంగా రాసేస్తోంది. కానీ కవిత్వం తనకు నచ్చని ప్రక్రియ కదా. కవిత, వనిత, లత, చేయూత కరువైతే మమతకు నోచుకోకుంటే మనగలలేవు కదా. నిశ్శబ్దంగా హసించి వెన్నెలను కురిపిస్తుంది. ఒక్కోసారి నవ్వులో నందివర్ధనాలు పూయిస్తుంది. ఆ గలం పూదలంలా మృదులం. ఆ మాటలే కాస్తంత కారంగా, గారంగా, అప్పుడప్పుడు వెటకారంగా ఉంటాయి. అందుకే నా కవితల్ని నాలోనే దాచుకుంటాను. నీపై విరచించిన ఈ హృదయ గీతికలను నీకు వినిపించకూడదని అనుకుంటాను. కానీ నీ నిగ్గుల బుగ్గల సిగ్గుల మొగ్గలను చూసి మురిసిపోయేందుకు అన్నీ మరచి నీ ముందు నిలిచి కవితా విపంచిని మీటుతూ ఉంటాను. ఏం చెప్పాలి, మాట విననిదే మనసు. పాదరసంలా జారిపోవటమే దానికి తెలుసు. నా పనేదో నేను చేసుకుంటూ నాదైన లోకంలో నేను సంచరిస్తూ కాలం గడిపేసేవాణ్ణి. కాస్తా ఇలా ప్రేమలో చిక్కుకుపోయాను. ఈ ప్రేమ చాలా విచిత్రమైనది కదా. ఎప్పుడు, ఎలా, ఎవరిలో, ఎందుకు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. మానవులు ప్రేమ కోసం జీవిస్తారు, ప్రేమ కోసం మరణిస్తారు, ప్రేమ కోసం చంపేస్తారు. నా ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. ఆఫీసులో పనిగంటలు రొటీన్గా దొర్లిపోతున్నాయి. ఒంటరి రాత్రులు ఆమె ఆలోచనలతో మాయమైపోతున్నాయి. ఆసక్తిగా ఆ డైరీని చదువుతున్న రూపిని చదవటం కాసేపు ఆపి ఆశ్చర్యంతో అలా కూర్చుండిపోయింది. ఈ కాలపు మగపిల్లల క్షణంలో మారిపోయే ప్రేమలు, అలాగే ప్రేమించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని వెంటాడి కత్తులతో పొడవటాలు, యాసిడ్ దాడులు చేయటాలు వంటి వర్తమాన ప్రేమ చిత్రాలు ఆమె స్మృతి పదంలో మెదులుతున్నాయి. పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఒక వ్యక్తి అమాంతం తన ప్రేమలో పడిపోయాడని తెలుసుకున్న ఆమె ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. అతని రాతల్లో, గీతల్లో, కవితల్లో భావిక హృదయాన్ని గుర్తించలేకపోయిన తన ఉదాసీనత గుర్తొచ్చి సారీ విశాల్ అనుకుంటూ తిరిగి డైరీ చదవటంలో నిమగ్నమైపోయింది. ఒకరోజు రూపిణి నుండి ఫోన్ కాల్ వచ్చింది. విశాల్, మన పెళ్లి గురించి, మన వైవాహిక జీవితం గురించి ఆలోచించిన కొద్దీ నాకు అగమ్య గోచరంగా ఉంది. ఎంత అడ్జస్ట్ అవుదామనుకున్నా నేను అడ్జస్ట్ కాలేకపోతున్నా. నేను కలగన్న జీవితం ఇది కాదు. నీకంటూ ఒక కారు లేదు, ఒక ఫ్లాట్ లేదు. మా కజిన్స్ అందరికీ బిలేనీర్ సంబంధాలు కుదిరాయి. నేను ఎలా వాళ్ల ముందు సాదాసీదాగా తిరగగలను. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను, మనం ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందాం అంది స్థిరమైన గొంతుతో. ఆ మాటలు విన్న నాకు నోటి మాట రాలేదు. అచేతనంగా కుర్చీలో కూలబడిపోయాను. వాట్ విశాల్, ఏంటి, ఏం మాట్లాడవు అంది రూపిణి. మరి ఇష్టం లేకుండా ఈ విషయాన్ని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు అన్నాను ఆశ్చర్యంగా. ఏం చేయగలను, ఒకవైపు అమ్మ, మరోవైపు నాన్న, మరోవైపు శుభలక్ష్మి రోజూ ఏవేవో విషయాలు చెబుతూ నా నోరు నొక్కేశారు. నిశ్చితార్థమంటే సగం పెళ్లి అయిపోయినట్లు. ఆ విషయం నీకు తెలుసా? సగం పెళ్లి అని రాజీ పడిపోతే ఆ మూడు ముళ్ళు పడ్డాక నా దారులన్నీ మూసుకుపోతాయి కదా. ప్లీజ్ ఇంకోసారి ఆలోచించు. ఇది ఎలా చూసినా సబబు కాదనిపిస్తోంది. నీ నిర్ణయం మన రెండు కుటుంబాలకు, మన నిండు జీవితాలకు పెద్ద విఘాతం అన్నాను బాధగా. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు, మనం ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవటమే నా సమస్యకు పరిష్కారమని కాల్ కట్ చేసింది. నేను వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి రూపిణి నిర్ణయాన్ని తెలియపరిచాను. అంతా విన్నాక అమ్మ కూడా నివ్వెరపోయింది. విశాల్, ఇకనైనా నా మాట విను, ఇలా ఎంతసేపని తన వెంట పడతావు? ఇష్టం లేని పెళ్లితో తర్వాతైనా ఇబ్బందులే నీకు.

ఒక ఆడపిల్ల భయం లేకుండా తన భవిష్యత్తును, కుటుంబ గౌరవాన్ని ఆలోచించకుండా అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాక మగపెళ్లి వాళ్ళం, మనకేంటి భయం అంది కోపంగా అమ్మ. నో అమ్మ, నువ్వు అలా మాట్లాడుకు, ఇప్పటికే సగం పెళ్లి అయిపోయిందని నువ్వు గుర్తుంచుకోవాలి. తను ఏవేవో ఆలోచించుకుని లేనిపోని భయాలు కల్పించుకుంటోంది. శుభలక్ష్మి, నువ్వు రూపిణి పేరెంట్స్తో మాట్లాడి ఆమె భయాలు తీర్చితే సరిపోతుంది కదా. ఆమెను బాగా చూసుకుంటామన్న భరోసా మనం ఇవ్వాలి. తను ఏదో అన్నదని మనం కూడా పౌరుషాలకు పోవటం మంచిది కాదు, ప్లీజ్ అర్థం చేసుకో అని పలికాను. ఆ రోజు రాత్రి గజిబిజి ఆలోచనలతో నా పాలిటి కాలరాత్రిగా మారింది. భోజనం చేయాలనిపించలేదు. టెర్రస్ పైనున్న సిమెంట్ బెంచ్పై కూర్చొని ఆలోచిస్తున్న నేను సన్నగా మొదలైన వానజల్లుకు త్రాగుతున్న బ్లాక్ కాఫీ కప్పుని పక్కన పెట్టి తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాను. ఇంతలో కరెంటు పోయింది. వానలో తడుస్తూ అలాగే కూర్చున్నా. క్రిందికి పోవాలనిపించలేదు. ఈ నిస్తేజ జీవితానికి నువ్వే వెలుగనుకున్నాను. నీ గురించి ఏవేవో ఊహించుకున్నాను. తప్పంతా నాదే. వెంటబడితే వచ్చేది కాదు ప్రేమ. పురుషుడికి స్త్రీ అయినా, స్త్రీకి పురుషుడైనా పైన నిర్ణయించబడి ఉండాలి. అయినా ఈ సృష్టిలో నలకబడని కళ్ళు, కలత చెందని మనసులు ఉన్నాయా అనుకుంటూ మనసుకు సర్ది చెప్పుకుంటున్నా. కంపెనీ టార్గెట్స్ విధించింది. టైమంతా క్లయింట్స్తోనే సరిపోతుంది. రూపిని ఏ నిర్ణయం తీసుకుందో, తన మనసు మారుతుందో లేదో అన్న దిగులుతో ఉన్న నాకు శుభలక్ష్మి గారు ఒక శుభవార్తను తెలియజేసింది. ఎట్టకేలకు రూపిని పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్తుంది. నా మనసంతా సంతోషపు వెన్నెలపరుచుకుంది. విచారం టాటా చెప్పి తన బాట తను చూసుకుంది. రంగుల మధ్య, రాగాల మధ్య, విందులతో, వినోదాలతో రూపినితో నా వివాహం జరిగింది. కానీ రూపిని మాత్రం ఇంకా ముఖభావంగానే ఉంది. నేను ఉత్సాహంగా తనను కలుపుకొని పోవాలనుకుంటున్నా తను అంతర్ముఖి అయి ముడుచుకుపోతోంది. చంద్రముఖిలా జడిపిస్తూ ఉంది. తను మారుతుందన్న నమ్మకం నాకుంది. ఆ శుభ తరుణం కోసం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా విరహం దుప్పటి కప్పుకొని మమతల మంచం మీద పడుకుని నిరీక్షిస్తూనే ఉంటా. ఆ కుందనాల బొమ్మ, చందనాల కొమ్మ నా కళ్ళ ముందు నడయాడితే చాలు. ఉత్సాహమనే ఇంధనంతో జీవితమనే దీపాన్ని వెలిగించుకుంటాను. రూపిణి డైరీ చదవటం అయిపోయింది. ఆమె ఒక ట్రాన్స్లో డైరీ మూసేసింది. నిజంగానే విశాల్ను నేను ఎంతగానో బాధించాను. అయినా తను అన్నీ భరించి అంతగా ఆరాధించాడు. నిజంగానే ఈ కాలపు అబ్బాయిల్లో తను రేర్ పీస్ అనుకుంది. ఇంకా ఈ తులాభారంలో నేనిప్పుడు ఎటువైపు మొగ్గాలి? సిరి సంపదల వైపా, మనసు మమతల వైపా? ఎన్ని సంపదలున్నా ప్రేమించలేని భర్తతో స్త్రీకి ఏం సుఖం? ప్రేమించడం కన్నా ప్రేమించబడటం ఒక వరం కదా అనుకుంది ఆమె. చి మొండిదాన్ని, అంతగా ప్రేమించిన తనను ఎంతగా బాధించానో కదా అనుకుని పశ్చాత్తాపడుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. విశాల్ గొంతు విని ఆమె ఉత్సాహంగా వెళ్లి వాకిలి తెరుస్తుంది. లోపలికొచ్చిన విశాల్ ఆమె కళ్ళలోని ఉత్సాహాన్ని గమనించి ఒకంత ఆశ్చర్యపోతాడు. సారీ విశాల్, ఈ పూట వంట చేయలేదు అంది ఆమె. డోంట్ వర్రీ, ఈ చలిచలి జల్లుల్లో మనం బయటికి వెళ్లి వేడివేడిగా నీకిష్టమైన ఫుడ్ తిని వద్దాం, నీకు ఓకే కదా అంటాడు. బదులుగా ఆమె తల ఊపుతుంది. ఎదురు ఫ్లాట్లోని టీవీలోంచి ఒక పాట మధురంగా వినిపిస్తుంది.

0: తేలియలరిన్ ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. వాత్సల్యంతో కురుస్తున్న వాన, పాటలో జాలువారుతున్న వీణ, ప్రేమను గ్రహించిన నా హృదయ జాన, ఫలించిన నా నిరీక్షణ అనుకున్నాడు విశాల్ తన మనసులో ఆనందంతో.
1: మీరింతవరకు అమ్మాయి నచ్చింది కథానిక విన్నారు. రచన మరియు పఠనం శ్రీ తోట శ్రీనివాసరావు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.

0: 5 FM భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి భావలహరిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటారు. విషయాలు తెలుసుకోబోయే ముందుగా శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతి ఆదివారం ఉదయం 9:30 చిట్టి పలుకులు అనే సరికొత్త కార్యక్రమాన్ని మీ చిన్నారుల కోసం మీ ముందుకు తెస్తుంది. ఇది కేవలం పిల్లల కోసమే ఏర్పాటు చేయబడింది. పిల్లలను కూడా ప్రత్యక్ష లైవ్ ఇన్ లో పలకరించి మీ చిన్నారుల మాటలు, పాటలు, పద్యాలు, పొడుపు కథలు లైవ్ లో చెప్పవచ్చు. అంతేకాదు వారి ఇష్టాలను, ఆటపాటలపై అభిప్రాయాలను మాతో పంచుకునేందుకు మంచి వేదికగా నిలుస్తుంది ఈ చిట్టి పలుకులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. తల్లిదండ్రులు మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ పిల్లలను ఆకాశవాణిలో మాట్లాడించాలి. అంతే, వారి మనసులోని ఇష్టాలను, స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు, ఇలానే మేం చెప్పే మంచి మంచి కథలు వింటూ వాటి నుండి కూడా నీతిని తెలుసుకోవచ్చు. కథను శ్రద్ధగా విన్నారంటే మేమడిగే ప్రశ్నలకు పిల్లలు సమాధానాలు కూడా చెప్పవచ్చు. ఎన్నిటికి వేదికగా నిలుస్తుంది మీ మా ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఈ నెల 27 ఆదివారం ఉదయం 9:30 ఈ చిట్టి పలుకులు కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మరింత కాలుష్యం మీ చిన్నారులను మాతో మాట్లాడేలా సిద్దం చేయండి. కాల్ చేయండి 2233393, ఎస్టీడి కోడ్ 08596. మర్చిపోకండి ఈ ఆదివారం ఉదయం 9:30 ఈ కార్యక్రమంలో మీ చిన్నారులతో లైవ్ లో మాట్లాడడానికి మేము సిద్దంగా ఉంటాం. మరి సండేలో సందడి చేసేద్దాం.
1: టిక్కు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
0: మరి ఈనాటి భావలహరిలో మనం చర్చించుకోబోయే అంశం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు. కళ్ళు చూడలేకపోయినా కలం ఆగలేదు. చూపు తగ్గినా సమాజాన్ని చూసే దృష్టి మాత్రం మరింత పెరిగింది. తెలుగు సాహిత్య చరిత్రలో తన కలంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన మహనీయుల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు ఒకరు. వారి రచనలు కేవలం పుస్తకాల పుటలకే పరిమితం కాలేదు. సమాజంలోని మూఢనమ్మకాలు, అన్యాయాలు, అసమానతను ప్రశ్నిస్తూ ప్రజలకు తెలియజేశాయి. చిలకమర్తి గారు 1867 సెప్టెంబర్ 26 పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి గ్రామంలో జన్మించారు. వీరు కేవలం రచయిత మాత్రమే కాదు, కవి, నాటకకర్త, పాత్రికేయులు, సంఘ సంస్కర్త కూడా. చిన్ననాటి నుంచే చదువుపై, భాషపై ఆసక్తి పెంచుకున్నారు. తెలుగు భాషపై ఉన్న ప్రేమ వారిని గొప్ప రచయితగా తీర్చిదిద్దింది. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు RRR చిత్రం నుండి విశాల్, పృథ్వీ, హారిక నారాయణ్ పాడిన పాట వింటారు.
5: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడిగిత్త

చిలకమర్తి గారు 22 వయసులో రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకు పైబడి అమ్ముడుపోవడం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. వీరి రచనల్లో గణపతి, రామచంద్ర విజయం, కృష్ణవేణి, కీచకవదలు మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా గణపతిలో హాస్యాన్ని ఉపయోగించి సమాజంలోని అనేక విరుద్ధ పరిస్థితులను చమత్కారంగా చూపించారు. వీరి రచనల్లో వ్యంగ్యం, హాస్యం, సామాజిక చైతన్యం ప్రత్యేకంగా కనిపిస్తాయి. మరి ఇప్పుడు గాయం చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: చూపు కాదు దృష్టి ముఖ్యం అని చిలకమర్తి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. కళ్లతో ప్రపంచాన్ని చూడడం ఒక వరం, కానీ మనస్సుతో సమాజాన్ని చూడడం ఒక మహత్తర గుణం. దృష్టి సమస్యను ఎదుర్కొన్నప్పటికీ వారి కళ మాగలేదు. తమలోని ప్రతిభను సమాజ ప్రయోజనానికి ఉపయోగించారు. వీరు తమ అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు. వీరి రచనలు 10 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. 1943 ఆంధ్ర విశ్వవిద్యాలయం చిలకమర్తి గారికి కళా ప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. మహాకవి అనే బిరుదు కూడా అందుకున్నారు. చిలకమర్తి గారి గురించి మరికొన్ని విషయాలు వినబోయే ముందు ఆనంద్ చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై భావలహరి మృదుమధుర గీతమంజరి. మరి ఈనాటి భావలహరిలో మనం మాట్లాడుకుంటున్న అంశం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు. లక్ష్మీ నరసింహం గారు 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాల స్థాపించారు. నిమ్నజాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికి దక్కింది. వీరు జీవించిన కాలం సామాజిక రాజకీయ మార్పులతో నిండిన కాలం. విద్య, సామాజిక సంస్కరణ, దేశభక్తి వంటి భావాలకు వీరు తమ రచనల ద్వారా ప్రాధాన్యమిచ్చారు. సమాజం ముందుకు సాగాలంటే విద్య, వివేకం, సమానత్వం అవసరమని వీరి రచనలు మనకు తెలియజేశాయి. వీరు 1946 జూన్ 17న స్వర్గస్థులయ్యారు. కార్యక్రమంలో ఇప్పుడు బడ్జెట్ పద్మనాభం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకున్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
1: In sports, Indian marathon runner Sawan Barwal created history at the Asian Games 2026 by winning a silver medal in the men's marathon event, ending India's 44-year wait for a podium finish in the discipline. Barwal clocked 2 hours 11 minutes and 37 seconds to register his personal best and set a new national record in the men's marathon final. He finished behind Japan's Yamashita, who claimed the gold medal after pulling ahead in the closing stages of the race. In FIDE Chess Olympiad, reigning world classical chess champion Dee Gukesh secured a clutch win to help India beat overnight joint topper Germany 2.5 to 1.5 in the ninth round of the men's open section, moving up to second position in the standings. With this win, India rode back into title contention as they are in good position to challenge table toppers Uzbekistan for the title. In the women's section, B. Savita Shree's incredible run of 7 successive wins came to an end but remained unbeaten after a draw against Karimova Guldona of Uzbekistan on the top table. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
2: Thank you, Anuja. The Times of India highlights Prime Minister Modi's virtual interaction with Seva Yatris from Varanasi to Vadnagar to blend social reform with political work rather than focusing only on vote banks. Key trade pacts in mind, Delhi looks at multi-nation visit by PM Modi in December. Destinations may include the US, Canada and at least 2 European countries, writes the Indian Express. The Statesman writes, AIIMS Delhi records over 50 lakh OPD visits, nearly 3 lakh surgeries in a year. A headline in the Economic Times states, rupee recovers as large public sector banks sell dollars. And finally, Hindustan Times and all other dailies carry the news of India ending its wait for gold in shooting. The headline says, shooters strike gold. India scales new heights with its first pole vault medal. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says gap between cities and villages in India has narrowed significantly over past 12 years. Heavy rain slashed several districts of Uttar Pradesh. Schools closed in many districts following alert for heavy downpour. Chhattisgarh government declares holiday today for all schools in the state due to continuous rain over past 2 days. India raises concerns over repeated attacks on commercial shipping and seafarers in Gulf, Red Sea and Black Sea. Sawan Barwal wins silver medal in men's marathon event at Asian Games in Japan, and Dee Gukesh secures India's victory over Germany in ninth round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
3: Akasvani Anantapuram Jilla Samachara Lekh Vintaru Rachina Sri M. Manohar.
4: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఉపాధ్యాయుల దినోత్సవం, అమృత్ 2.0 పథకం ప్రాజెక్టులకు భూమిపూజ, విశ్వకర్మ జయంతి, గురజాడ అప్పారావు జయంతి, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు, 9వ జాతీయ పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ అన్నారు. ఈ నెల 1వ తేదీన సింగనమల నియోజకవర్గంలోని పోతురాజు కాలువ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్దిదారులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. 2 ఏళ్ల పాలనలో సింగనమల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలియజేశారు. యువతరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 5న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని గురు పూజోత్సవం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో తల్లి తండ్రి తరువాత అత్యున్నత స్థానం గురువుదేనని పేర్కొన్నారు. జిల్లాలో మాతృమరణాలు తగ్గింపులో పలు స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్

తెలిపారు. ఈ నెల 8వ తేదీ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులకు, స్టాఫ్ నర్సులకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో, సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని పలు తాండా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో 35వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 713 మంది లబ్దిదారులకు 7,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ది చేకూరిందని తెలిపారు. అనంతపురం నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ నెల 15న అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 2 ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరేలా 12.27 కిలోమీటర్ల పొడవున కొత్త పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నామని, నగరంలో నీటి కొరత రాకుండా ఉండేందుకు 6 కొత్త ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించి మొత్తం 5,200 కిలోమీటర్ల సామర్థ్యం గల అదనపు నీటి నిల్వను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ప్రతిజ్ఞను అందరిచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ నినాదంతో పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ ఎస్టీడీ కోడ్ 08596, ఫోన్ నంబర్ 223393.
2: టిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా, ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
1: హలో హలో, నమస్తే అండి.
6: నమస్తే మేడం.
1: బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొండమ్మ గారు బాగున్నారా అండి? నా పేరు భార్గవి అండి. అవునండి, భార్గవి అండి, భారతి కాదు. భార్గవి అండి, భార్గవి. అవునండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?

0: నాకు మేడం చిత్రం తెలియదు కానీ మేడం దయచేసి పాప నవ్వాలి పండగే రావాలి మా ఇంత కురవాలి పన్నీరు అనే పాట దయచేసి నాకు ఇది మేడం.
1: చిత్రం పేరు చెప్పాలండి, చిత్రం పేరు చెప్పకపోతే కష్టం. ఓకే అండి, ఓకే ఓకే అండి, మనసులు మారాలి చిత్రం అండి అది. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఈరోజు హలో ఎఫ్ఎం మహిళల ప్రత్యేకం కాబట్టి కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయగలరు. హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కేకొత్తపల్లి లీలావతి మేడం.
3: లీలావతి గారు బాగున్నారా అండి? బాగున్నా అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి? ఒకటో నెంబర్ కుర్రోడు. ఆ చిత్రం నుంచి ఏ పాట? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం. ఓకే అండి, మీరు అడిగిన శ్రోతల కోసం మరియు మీకోసం వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గీతాంజలి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?

0: చెప్పండి.
1: కిల్లర్ సినిమా నుండి ప్రియా ప్రియతమ రాయాలి.
0: సినిమా పేరేంటండి?
1: కిల్లర్ మేడం, కిల్లర్.
0: కిల్లర్. ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం. వినండి.
1: ఓకే మేడం, మా అబ్బాయికి ఇష్టం.
0: ఓకే అండి, మీ అబ్బాయి కోసం మరి మీకోసం కూడా వినిపిస్తున్నాం. వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతి ఆదివారం ఉదయం 9:30 చిట్టి పలుకులు అనే సరికొత్త కార్యక్రమాన్ని మీ చిన్నారుల కోసం మీ ముందుకు తెస్తుంది. ఇది కేవలం పిల్లల కోసమే ఏర్పాటు చేయబడింది. పిల్లలను కూడా ప్రత్యక్ష లైవ్లో పలకరించి మీ చిన్నారుల మాటలు, పాటలు, పద్యాలు, పొడుపు కథలు లైవ్లో చెప్పవచ్చు. అంతేకాదు, వారి ఇష్టాలను, ఆటపాటలపై అభిప్రాయాలను మాతో పంచుకునేందుకు మంచి వేదికగా నిలుస్తుంది ఈ చిట్టి పలుకులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. తల్లిదండ్రులు మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ పిల్లలను ఆకాశవాణిలో మాట్లాడించాలి అంటే వారి మనసులోని ఇష్టాలను, స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు, ఇలానే మేం చెప్పే మంచి మంచి కథలు వింటూ వాటి నుంచి కూడా నీతిని తెలుసుకోవచ్చు. కథను శ్రద్దగా విన్నారంటే మేమడిగే ప్రశ్నలకు పిల్లలు సమాధానాలు కూడా చెప్పవచ్చు. ఇన్నిటికి వేదికగా నిలుస్తుంది మీ మా ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 9:30 ఈ చిట్టి పలుకులు కార్యక్రమాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మరెందుకు ఆలస్యం? మీ చిన్నారులను మాతో మాట్లాడేలా సిద్దం చేయండి. కాల్ చేయండి 2233393, ఎస్టీడీ కోడ్ 08596. మర్చిపోకండి, ఈ ఆదివారం ఉదయం 9:30 ఈ కార్యక్రమంలో మీ చిన్నారులతో లైవ్లో మాట్లాడడానికి మేము సిద్దంగా ఉంటాం. మరి సండేలో సందడి చేసేద్దాం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఈరోజు కేవలం ఆడవాళ్ళకి మాత్రమే అండి.
1: ఒక నిమిషం. మేము చిన్నప్పటి నుంచి అంటున్నాం మేడం. నేను 10 సంవత్సరాల క్రితం నుంచి,
0: ఓకే అండి.
1: ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది, కానీ నాకు ఫోన్ కలవలే.
0: ఓకే అండి.
1: మా గురించి కొన్ని చిలకల పల్లె కాసం పేరా మేడం. మేము
0: ఓకే అండి. సార్, ఈరోజు మహిళా భారతి కేవలం ఈరోజు హలో ఎఫ్ఎం ఆడవాళ్ళకి మాత్రమే అండి. శనివారం అంటే
1: రోజు ఒకసారి మా పేరు కొంచెం
0: ఓకే చెప్పండి.
1: చాలా అభిమానం, రోజు వింటా ఉంటాం.
0: ఓకే చెప్పండి సార్.
1: కానీ మనకు లైన్ దొరకట్లేదు ఈరోజు కొంచెం.
0: ఓకే చెప్పండి సార్. అయితే
1: అదే మా పేరు చెప్పి ఒక పాట వేయండి.
0: ఓకే,
1: వీళ్ళందరూ రోజు వింటా ఉంటాం.
0: ఓకే అండి. మీ పేరేంటండి?
1: కాసిం పీరా అండి, చిలకలపల్లె.
0: కాసిం
1: పీరా?
0: కాసిం పీరా గారా?
1: చిలకలపల్లె అండి.
0: ఓకే, మీకు ఇష్టమైన సాంగ్ పేరు చెప్పండి, చిత్రం పేరు.
1: ఇప్పుడు కొత్తగా ఇరుముడి వచ్చింది చూడు మేడం, దానిలో
0: ఇరుముడి సాంగ్స్ లేవండి. మీకోసం వేరే పాట వినిపిస్తాం, వినండి.
1: ఏదో ఒకటి మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు మంజుల మేడం, మార్కాపురం నుంచి.
0: మంజుల గారు చాలా సంతోషంగా ఉన్నారు, కాల్ కలిసిందేనా?
1: అవును మేడం.
0: సూపర్ అండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం ఇవాళ సినిమా కాబట్టి అన్నమయ్య సినిమాలో మంచి రెఫరెన్స్ పాట.
0: అన్నమయ్య నుంచా?
1: అవును మేడం.
0: ఓకే అండి, మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ.
1: మన శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కులాసేరు నుంచి వచ్చి.
0: మీ పేరండి?
1: ఈశ్వరి అండి.
0: ఈశ్వరి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అన్నమయ్య చిత్రంలో ఏ పాట పాడలేదు.
0: అన్నమయ్య ఇప్పుడే కదా వినిపించాం, వేరే చిత్రం నుంచి ఏమైనా కోరుకుంటారా?
1: అది దేవుళ్ళ సినిమా నుంచి కనకదుర్గ పాట వేసింది.
0: దేవుళ్ళ నుంచా? ఓకే అండి, మీకోసం ఆ చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాం వినండి. థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పోలమ్మ మేడం, కేక్ ఒక్కొక్కరు.
0: పోలమ్మ గారు, బాగున్నామండి. యాక్టివ్గా మాట్లాడాలి పోలమ్మ గారు. ఓకే ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి? దొంగలు అండి, దొంగ అల్లుడా అండి? ఆ చిత్రం నుంచి ఏ పాట? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్నినో

0: ప్రభావం ఈ అంశం గురించి శ్రీమతి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం వింటారు. ముందుగా వినండి ప్రపంచ గర్భనిరోధక దినోత్సవ విశేషాలు. ఒక చిన్న నిర్ణయం ఒక కుటుంబ భవిష్యత్తును మార్చగలదు. సరైన సమాచారం ఆరోగ్యకరమైన జీవితానికి తొలి అడుగు. ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. కుటుంబ నియంత్రణ గర్భనిరోధక పద్ధతులపై సరైన అవగాహన కల్పించడం, అనుకోని గర్భధారణను తగ్గించడం, ప్రజలకు తమ ఆరోగ్యం మరియు కుటుంబ భవిష్యత్తు గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. గర్భధారణను ప్రణాళిక చేసుకోవడానికి లేదా వాయిదా వేయడానికి ఉపయోగించే పద్ధతులను సాధారణంగా గర్భనిరోధక పద్ధతులు అంటాం. ఏ పద్ధతి సరైనదో వ్యక్తి ఆరోగ్యం, అవసరాలు, భవిష్యత్ కుటుంబ ప్రణాళిక వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల సురక్షితమైన గర్భనిరోధక సాధనాల గురించి అవగాహన కల్పించడం. ప్రణాళిక లేని గర్భధారణ వల్ల మహిళలు ఎదుర్కొనే శారీరక, మానసిక ఒత్తిడిని మరియు సురక్షితం కాని అబార్షన్ల ప్రమాదాలను తగ్గించడం, లైంగిక సంక్రమణ వ్యాధులైన HIV, AIDS వంటివి రాకుండా నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 2007 సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కుటుంబ నియంత్రణ సంస్థలు మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల మద్దతుతో ప్రారంభించారు. మీరింతవరకు ప్రపంచ గర్భనిరోధక దినోత్సవ విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం ఈ అంశం గురించి శ్రీమతి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం వింటారు.
1: భగమండే ఉష్ణోగ్రతలు, మరొక వైపు విపరీతమైన చలి, వరదలు, ఇలాంటి పరస్పర విరుద్ధమైన వాతావరణ పరిస్థితులను మనందరం చూస్తూ ఉన్నాం. దీనికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరి అసలు వాతావరణ మార్పులంటే ఏమిటి, ఈ మార్పుకు కారణాలేమిటి, ఇవి ఎలాంటి విపత్తులకు దారితీస్తున్నాయి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందామా. మరి ముందుగా వాతావరణం అంటే ఏమిటి, వాతావరణ మార్పులకు కారణాలేమిటో తెలుసుకుందాం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉష్ణోగ్రత, తేమ, గాలి, అవపాతం వంటి లక్షణాల సగటు స్థితినే వాతావరణం అంటారు. అయితే ఈ లక్షణాల అస్థిరతల కారణంగా వాతావరణం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. అంటే వాతావరణ మార్పు ఒక నిర్దిష్ట ప్రదేశంలో వాతావరణం యొక్క సుదీర్ఘ కాల వ్యవధి నమూనాను వివరిస్తుంది. అంతేకాదు వాతావరణ మార్పు భూమి యొక్క పర్యావరణ స్థితులలో మార్పును కూడా సూచిస్తుంది. ఇది అనేక అంతర్గత మరియు బాహ్య కారకాల వల్ల జరుగుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ వాతావరణ మార్పులు భూమిని వివిధ రకాలుగా ప్రభావితం చేస్తున్నాయి. వీటి కారణంగా పర్యావరణం, జీవావరణాలు ఎంతగానో ప్రభావితమై జీవ వైవిధ్యం తగ్గడమే కాకుండా అనేక జీవులు అంతరించే దశకు చేరుకున్నాయి. వాతావరణ మార్పులకు వందలాది కారణాలున్నప్పటికీ మనం సహజ మరియు మానవ నిర్మిత కారణాల గురించి ముఖ్యంగా చర్చించాలి. సహజ కారణాలంటే అగ్నిపర్వత విస్ఫోటనం, సౌర వికిరణములను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ కారణాల వలన ఒక ప్రాంతం యొక్క భౌగోళిక స్థితి జీవుల మనుగడకు చాలా హానికరంగా మారుతుంది. అలాగే ఈ చర్యలు భూమి యొక్క ఉష్ణోగ్రతను చాలా వరకు పెంచడమే కాకుండా ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలనేవి మన పరిధిలో లేని అంశం. కానీ మానవులు తమ కార్యకలాపాల వలన పర్యావరణానికి హాని కలిగించే అంశాలైన అడవుల నరికివేత, పారిశ్రామిక ఉద్గారాలు, శిలాజ ఇంధనాలను విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పులు ఇప్పుడు ప్రతి ఖండంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇది ఎంతవరకు అంటే ఇవి ఆయా దేశాల జాతీయ ఆర్థిక వ్యవస్థలకు కూడా అంతరాయం కలిగిస్తున్నాయి. ఇక పర్యావరణ పరంగా చూస్తే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు నానాటికి పెరిగిపోతున్నాయి, హిమానీ నదాలు కరుగుతున్నాయి, సముద్ర మట్టాలు పైపైకి ఎగబాగుతున్నాయి, వరదలు సంభవిస్తున్నాయి. ఈ మార్పుల గురించి మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటిగ్రేడ్. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా తక్కువగా కూడా ఉండేది. ఈ ఉష్ణోగ్రతలలో మార్పులు సహజమే.

అయితే మునపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుని నుండి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుండి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించి తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణం, భూ ఉపరితలం వేడెక్కుతున్నాయి. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఇదే వాతావరణ మార్పులకు ప్రధాన కారణం. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మరియు భూమి యొక్క వాతావరణాన్ని స్థిరీకరించడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం చాలా కీలకం. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ వాయువులు ఒక కారణమైతే, ప్రస్తుత విపరీత పరిస్థితులకు మరొక ప్రధాన కారణం ఎల్నినో ఎఫెక్ట్. ఎల్నినో అంటే పెరూ దేశ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. అసలు ఎల్నినో ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందామా. మరి సాధారణంగా భూమధ్యరేఖకు ఇరువైపులా వీచే గాలులకు అధిక పీడనం తోడైనప్పుడు ఆ గాలులు తూర్పు నుండి పడమరకు వీస్తుంటాయి. వీటినే వాణిజ్య పవనాలు అంటారు. ఒకప్పుడు నావికులు పసిఫిక్ మహాసముద్రం గుండా తేలికగా ప్రయాణాలు చేయడానికి వీటిని వాడుకునేవారు. ఈ వాణిజ్య పవనాల జలాన్ని బట్టి మహాసముద్ర ఉపరితలం చల్లబడటం, వేడెక్కడం ఒక వలయంలా సాగుతుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ వాణిజ్య పవనాలు భూమధ్యరేఖ వద్ద తూర్పు నుండి పడమరకు వీస్తుంటాయి. ఇవి దక్షిణ అమెరికా తీర ప్రాంతం నుండి వేడినీటిని ఆసియా దిశకు లాక్కొస్తాయి. ఈ వేడినీటిని భర్తీ చేయడానికి సముద్ర లోయల్లోంచి చల్లని నీరు పైకి వస్తుంది. ఈ చల్లని నీటిలో పోషకాలు ఎక్కువగా ఉండి సముద్ర ఉపరితలం మీద ఉండే వృక్షప్లవకాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిని చేపలు ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతాయి. అయితే ఈ వాణిజ్య పవనాలు బలహీనపడినప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. గాలుల వేగం తగ్గడం వలన ఉపరితల వేడి జలాలను పడమర వైపుకు బలంగా నెట్టలేని స్థితికి చేరుకుంటాయి. అప్పుడు వేడి నీరు భూమధ్యరేఖ వద్ద పోగుపడుతూ వస్తుంది. దీనితో సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. దానితో గాలి కూడా వేడెక్కుతుంది. అలాగే తూర్పు వైపున చల్లని నీరు పైకి రావడం తగ్గుతుంది. దీనితో చల్లగా ఉండాల్సిన మహాసముద్ర భాగాలు వేడెక్కుతాయి. ఇదే ఎల్నినో. పసిఫిక్ మహాసముద్రంలో వేడినీటి తీరుతెన్నులను తొలిసారిగా 17వ శతాబ్దంలో పెరూ ఈక్వెడార్ తీర ప్రాంత జాలరులు గమనించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అందుకే దీనిని ఎల్నినో ఓలా సేవిడేడ్ అని పేరు పెట్టారు. అంటే ద క్రిస్మస్ చైల్డ్, బాలయేసు అని అర్థం. ఇలా మొదలైన ఎల్నినో ప్రయాణం ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి చేరింది. ఎల్నినో పరిస్థితి ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఎల్నినో విభిన్నమైనదే. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్నినోతో వరదలు, కరువులు సంభవించడం ఒక సమస్య అయితే, వాతావరణం వేడెక్కడం మరొక సమస్య. పసిఫిక్ ఉపరితలం అధికంగా వేడెక్కడం వలన వాతావరణంలో పెద్ద మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎల్నినో సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమిదే. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ఇది నిజంగా కలవరం కలిగించేదే. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వేడినీటికి, సముద్ర ఉపరితలం కింద ఉండే చలని నీటికి మధ్య లోతు తగ్గుతుంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం తీరుతెన్నులు గణనీయంగా మారిపోతాయి. వరదలు, కరువులు, క్షామం సముద్ర జీవుల మూకుమ్మడి మరణాల వంటి వాటికి దారితీస్తుంది. ఉష్ణోగ్రతల్లో అసమతుల్యత వలన చిలి, పెరూ వంటి దేశాల్లో కుంభవృష్టి, వరదలు పెరిగితే భారత్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరువు, క్షామం సంభవిస్తున్నాయి. అంటే ప్రపంచంలో ఏ ప్రాంతమైనా వాతావరణ ప్రభావంతోనో, సామాజిక ఆర్థిక పరంగానో ఎల్నినో ప్రభావానికి గురికావలసిందే. గత 3 ఏళ్లుగా పసిఫిక్ మహాసముద్రంలో వరుసగా ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకా ఎల్నినో ప్రభావం 2027 వరకు కొనసాగించవచ్చని వాతావరణ నిపుణుల అంచనా. దీనివల్ల భారత్ సహా చాలా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని, అంతేకాకుండా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే

0: అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది. ప్రస్తుత తరుణంలో అందరము ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉన్నాము. ఈ ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి ఋతుపవనాల కదలికలు మందగించడం వలన వర్షాలు పడటం తగ్గిపోయి తీవ్ర క్షామం ఏర్పడవచ్చు. దీనితో పంటలకు నష్టం కలిగి ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. అంతేకాదు పంటల దిగుబడి తగ్గడం వలన ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశాలున్నాయి. భారత్ వర్షపాతానికి ఎల్నినోకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే 1981 నుండి ఇప్పటి వరకు దేశంలో తలెత్తిన కరువు పరిస్థితులు 6 ఎల్నినోల కాలంలోనే జరిగాయి. చివరిగా 2002-2009 కరువు పరిస్థితుల్లోనూ ఎల్నినోలు చురుగ్గా ఉన్నాయి. అంతేకాదు ప్రస్తుత 2024 సంవత్సరంలో సూపర్ ఎల్నినో సంభవించే అవకాశముందని అమెరికాకు చెందిన ఎన్ఓఏ సంస్థ అంచనా వేసింది. ఈ సూపర్ ఎల్నినో అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 26 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 34 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరితే ఆ వాతావరణ పరిస్థితిని సూపర్ ఎల్నినో అంటారు. దీని ప్రభావంతో వాతావరణంలో అనుకోని మార్పులు జరిగి ప్రపంచ విపత్తు సంభవించే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం ఇలా ఉండగా దీనికి వ్యతిరేక పరిస్థితి లానినో. సాధారణంగా క్రిస్మస్ సమయంలో ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుకుని కొద్ది నెలల పాటు కొనసాగుతూ వస్తుంది. తర్వాత వెనక్కి వెళుతుంది. ఈ క్రమంలో ఎల్నినోకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే లానినో అంటే స్పానిష్లో బాలిక అని అర్థం. ఈ సమయంలో పసిఫిక్లోని వాణిజ్య పవనాలు బలం పుంజుకుని వేడినీటిని పడమర వైపుకు బాగా నెట్టివేస్తాయి. దీనితో తూర్పు వైపు చల్లని నీరు పైకి ఉబికి వస్తుంది. ఇది ఎల్నినోకు పూర్తి విభిన్నం. ఇది కూడా వాతావరణంపై గణనీయ ప్రభావాన్ని చూపి అధిక వర్షపాతం వరదలకు కారణమవుతాయి. వాతావరణంలో జరిగే ఈ అనూహ్య మార్పులను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ ఒప్పందాలు తీర్మానాలు చేస్తున్నాయి. అందులో ప్రధానమైనదే ప్యారిస్ ఒప్పందం. ఇది వాతావరణ మార్పుపై చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న అంతర్జాతీయ ఒప్పందం. 2015 డిసెంబర్ 12 ప్యారిస్లో జరిగిన ఐక్యరాజ్య సమితి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో ఈ ఒప్పందాన్ని 196 దేశాలు ఆమోదించాయి. ఈ సమావేశాన్ని COP21గా వ్యవహరిస్తారు. దీని ప్రధాన లక్ష్యం ఉష్ణోగ్రత పెరుగుదలను అంటే గ్లోబల్ వార్మింగ్ స్థాయిలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి పరిమితం చేయడం. ఎందుకంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను దాటడం వలన మరింత తీవ్రమైన కరువులు, వడగాల్పులు మరియు వర్షపాతంతో సహా చాలా కఠినమైన వాతావరణ మార్పులను చూడబోతున్నామని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది. దీనికి దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రతి దేశం అందుకు కట్టుబడి ఉండాలని సూచించింది. దీని తర్వాత అనేక సమావేశాలు జరిగాయి. తిరిగి 2021 జరిగిన COP26 సదస్సులో ప్రపంచ దేశాధినేతలందరూ వాతావరణ మార్పులను నియంత్రించాల్సిన విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి హాజరైన నేతలు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వెలిబుచ్చారు. భూమి మనల్ని హెచ్చరిస్తోంది. మన దగ్గర సమయం లేదు, కనుక మనం త్వరపడాలి. అందుకు తగిన వ్యూహాలను అనుసరించాలి. ఇది జరిగి ఇప్పటికి 2 సంవత్సరాలైంది. దీనికి కొనసాగింపుగా 2023 డిసెంబర్ 10 COP28 సమావేశం కూడా జరిగింది. కానీ 100 సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన వాతావరణ మార్పులు కేవలం గత 100 ఏళ్లలో సంభవించాయన్న చేదు వాస్తవాన్ని గుర్తించి చిత్తశుద్దితో కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించాల్సిన సంపన్న దేశాలు మాటలతో కాలక్షేపం చేసి లక్ష్యానికి తిరోధకాలిస్తున్నాయి. భూమాత తన భవిష్యత్తును పరిరక్షించమంటూ మన వైపు చూస్తున్నదని, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించడం మనందరి కర్తవ్యమని 2023 COP28 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అందుకుని ప్రతి ఒక్కరూ స్పందించి మన భూమాతను రక్షించే బృహత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతారని ఆశిస్తూ సెలవు.
1: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం ఈ అంశం గురించి శ్రీమతి ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం విన్నారు.

మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం 10 గంటలు కావాల్సింది. మరికొద్ది క్షేపట్లో వసుదైక కుటుంబం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ద పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మో జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
1: And do it quickly, never giving them a chance to kill and destroy people and countries again. Do I drive them into hell with no chance of survival and no hope of future greatness or generations? But I believe we'll make a deal right after the election, because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
0: అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్దాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్ధరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో

0: లో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసింధపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసింధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రాన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణమే తెరవడం అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్దరణ, పునర్నిర్మాణానికి సుమారు 71.5 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం, మౌలిక వసతుల పునరుద్దరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్టం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇరాన్ సైనిక బలగాలను, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్పై వస్తున్న వలసవాద ఆరోపణలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరబ్ దేశాల భూభాగంతో పోలిస్తే ఇజ్రాయెల్ కేవలం 0.3% మాత్రమే ఉందని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఇక ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్దిమంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ, పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ది వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
2: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening. Or intervene when needed, This would obviously

0: obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Beating companies in a competitive race is not a reason to make rash decisions.
1: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీత వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం, వాతావరణ నిధులు, విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంక్షోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది.
2: ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ లేటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
3: లెఫ్ట్ అన్చెక్డ్ ఇట్ వుడ్ కాల్ ఇంటూ క్వశ్చన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో ఎసెన్షియల్ దట్ మల్టీలాటరలిజం అసర్ట్స్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ అట్ దిస్ జంక్చర్. అట్ స్టేక్ హియర్ ఆర్ వెరీ రియల్ ఇష్యూస్, not just words and expressions. The future of peace and international security, of climate action and climate justice, of emerging technologies and development finance, of countering terrorism and strengthening supply chains, and of ensuring disaster resilience and preparing for pandemics, all depend on a will to cooperate.
2: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జయశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది. యుక్రెయిన్పై యుద్దం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 వంతుల మెజారిటీని సాధించింది.
4: ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ది కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో 6 పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24 ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా

అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాల నేతలం ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20న తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు ఒక వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్దం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా హార్విల్ ప్రోగ్రామ్ లో, 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు ఏంటి అని చెప్పి. సో చాలా

మంది అయితే మెసేజెస్ పంపించారు. సో ఎవరెవరు పంపించారో చూద్దాం, ఎంతమంది రైట్ పంపించారు, ఎంతమంది రాంగ్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్రాజు గారు పంపిస్తున్నారు. హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు, నేను చాలా బాగున్నానండి, అండ్ మీరు ఎలా ఉన్నారు అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు మీరు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ మధుసూదన్ రెడ్డి పాపిని పాళ్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నా ఆన్సర్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు కొనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గుడ్ మార్నింగ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026లో భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగిన నౌకాదళ విన్యాసం పేరు వరుణ 2026 అనమాట. సో ఆన్సర్ వరుణ 2026. సో చాలా మంది ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ హరివిల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సో నేను లాస్ట్ టైం ఈయన గురించి ఒక క్వశ్చన్ కూడా అడిగాను కదా, ఆయనే సరెం విశ్వేశ్వరయ్య గారు అనమాట. సో ఆయన గురించి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. సరెం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది? సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248814. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపిస్తున్నారు, ఓకే రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. ఎనివే మరి ఈ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపిస్తూ ఉండండి. ఈలోపు మీకోసం మీకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం మొన్న మార్వెల్ ప్రోగ్రామ్ లో సో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, ఏంటి అంటే సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పి. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు. ఎవరు పంపించారో చూద్దాం. నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దబ్బరు నుండి బండారు త్రిమూర్తులు గారు, గుప్తా గారు, అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపిస్తున్నారు. 8 రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురళీ గారు పంపిస్తున్నారు హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, బట్ అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ మీ పేరు పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాల్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ పంపిస్తున్నారు కిషోర్ కుమార్ గారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ రేడియో మిత్రులకి శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు.

ఏం సార్? ఓకేనా? ఏంటి మరి?

0: ఎందుకింక
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా? ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అడిగేశాను కదా, సర్ ఎం విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో కొంతమంది నేమ్స్ అయితే ఆల్రెడీ షేర్ చేశాను, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈ

ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భారత్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి లేఖన గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక సరే విశ్వేశ్వరయ్యకు 1955లో ఏ అత్యున్నత పౌరస పురస్కారం లభించింది అని అడిగాను కదా, సో భారతరత్న లభించింది అనమాట. సో భారతరత్న ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ లోకి ఎంటర్ అయిపోయాం హరివిల్లి ప్రోగ్రామ్ లో. ఇవాళ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి, వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM యువర్ ఆర్జే దీపు.

సో మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో అడిగాను కదా సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి. సో చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినమాట. మేబీ మన సెప్టెంబర్ 23న డే స్పెషల్ లో మీరు అందరూ విని ఉంటారు అనుకుంటా. ఎనీవే ఎవరు పంపించారు చూద్దాం. పెడన జోగనంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దామోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వచిత్, సాయి రిక్విత్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాప్తాడు మండలం మారూరు గ్రామం నుంచి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, చరణ్, మధు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక విజయ పరమేష్ గారు గుంతకాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే కొనకొండల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేరాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, కె రవీంద్రరెడ్డి గారు పంపిస్తున్నారు సర్వేపల్లి లాస్ట్ క్వశ్చన్ అంటూ. ఓకే ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి అన్నిటికీ కలిపి ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పంపిస్తున్నారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే విజయలక్ష్మి పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రిత్విక పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ సంధ్య గారు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పంపిస్తున్నారు. శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం నుంచి పంపిస్తున్నారు. సో అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కిషోర్ గారు నంద్యాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే జి వెంకట సుబ్బయ్య గారు సుండిపల్లి మండలం పెదనేని కలవ ఈడిపల్లి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో దీపు మేడం శుభోదయం అంటూ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ తెలీదు అంటూ చక్కగా ఆన్సర్ పంపించారనమాట. ఎవరు అంటే గనక ఏ సుకన్య గారు గుంతకల్లు నుంచి, ఏం పర్వాలేదు ఆన్సర్ నేను రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందలపల్లి గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వి రాఘవమ్మ, సాయిరేఖ, మోనిక పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం నుంచి జోరుగా హుషారు, చాలా మంచి విషయాలు చెప్పారు, తన కోపమే తన శత్రువు అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరైతే నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే లెక్కన శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పినిపాల్యం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. సో ఈ రోజు అడగలేదు నేను, సెప్టెంబర్ 23న అడిగాను అనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సెప్టెంబర్ 23న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్ అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం అనమాట. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ గా సెప్టెంబర్ 23న ఆ దినోత్సవాన్ని అయితే గనక నిర్వహిస్తారనమాట. ఎనో మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 48 నిమిషాల 20 సెకండ్లు కావస్తుంది. సో ఈ రోజుకి

మీ ఆర్జేదీప్ అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. బోల్డన్ విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో వాళ్ళని చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా అందరూ ఫాలో అవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డన్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జేదీప్ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
1: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
0: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 రోజులుగా సముద్రంపై వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం ఇవ్వాలని, హీరమండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగువన 2 బ్యారేజీలు కట్టేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 గాయపడ్డారు. లారీని కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరికి వరద పెరుగుతోందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో రాష్టంలోనే తొలి పైలట్ల శిక్షణ కేంద్రం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుము ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని వెల్లడించాయి. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకండ్ల వ్యవధిలో రేసును ముగించి రజతాన్ని కైవసం చేసుకున్నాడు. కేవలం 48 సెకండ్ల తేడాతో సావన్ పసిడి పతకాన్ని కోల్పోయాడు. మరోవైపు కబడ్డీలో భారత మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో ఇరాన్ను ఓడించింది. దీంతో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు సాధించినట్లయింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:09. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్లంటూ మన సినిమా వర్గాల్లో వస్తున్నటువంటి సినిమా వార్తల గురించి మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా. అందుకే మీకోసం ఎన్నో వార్తలనైతే సేకరించి పట్టుకొచ్చేసాను, వాటన్నిటిని మీతో పంచుకుంటాను. అందుకంటే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ ని. మరి ఇప్పుడైతే వస్తున్న సాంగ్ మీకోసం రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఈరోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి సినిమా కబుర్ ఏంటంటే భయ్యా, చాలా పెద్ద న్యూసే, మంచి న్యూసే. ఇంతకీ ఏంటి అంటే, మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అలాగే డైరెక్టర్ హనూర్ రాఘవపూడి, ఈ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా కూడా అది ప్రభాస్ అభిమానులకి, అట్లాగే సినిమా అభిమానులకి ఒక పెద్ద పండుగ లాంటిదండి. ఇప్పుడు సినిమా సర్కిల్ వినిపిస్తున్న ఆ వార్త ఏంటి అంటే, అక్టోబర్ నెలలో టీజర్ను కూడా విడుదల చేయబోతున్నారని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. అంతేకాకుండా ఒక క్రేజీ స్టార్ హీరోను కూడా ఈ మూవీ టీంలోకి ఒక క్యామియో పాత్ర కోసం ప్రవేశపెట్టబోతున్నారట. అది ఎవరు ఏంటి అనే విషయం బయటికి రివీల్ చేయకపోయినా కూడా వెండి తెర మీద చూసి మనం మంచి థ్రిల్గా గురయ్యేలాగా ఆ పాత్ర ఉండబోతుందట. మరి ఎటువంటి క్యారెక్టర్లోకి ఎవరిని తీసుకొస్తున్నారు, అది చూపించేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలి అంటే సినిమా మొత్తం అంతా పూర్తయిపోయి మనం వెండి తెర మీద చూసి ఆశ్చర్యపోవాల్సిందనమాట. ఇంతకీ ఎవరు ఏమైనా కానీ పర్లేబయ్యా, సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి అయితే అభిమానులు సిద్ధంగా ఉన్నారు అదనమాట సంగతి. మరి మీరు కూడా ఎదుర్కొన్నారు కదా, అదే కదా. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే చేస్తుంది ఫ్రమ్ ది మూవీ రాజసాబ్ నుంచి, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్చ్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న మరొక సినిమా కబురు ఏమిటి అంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మన జక్కన రాజమౌళి గారి కాంబినేషన్ రాబోతున్న చిత్రం వారణాసి. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు గారు పాత్ర పూర్తి చేసుకుని కాస్త ఆ మూవీ లుక్ నుంచి చేంజ్ అయినట్టుగా సమాచారం ఆల్రెడీ మనకి వినిపించేస్తుంది. ఇప్పుడు మరొక కొత్త న్యూస్ ఏంటి అంటే, ఈ సినిమా కథ గురించి ఒక 3 నిమిషాల నేపథ్య గీతాన్ని విత్ గ్రాఫిక్స్తో కలిపి అభిమానుల కోసం అందించాలని ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ టీం వాళ్ళు. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ భయ్యా, సినిమా సర్కిల్ అయితే బాగా ప్రచారంలో ఉందో భయ్యా ఈ విషయం. ఇదే గనక జరిగితే కనీసం కొద్దిగా మహేష్ బాబు సినిమాలో ఎలా ఉండబోతున్నారు, ఈ సినిమా స్టోరీ ఏమై ఉండబోతుంది, అసలు ఎలా ఉంటుందని ఒక చిన్న క్లూ అన్న మన అభిమానులకు అందే అవకాశం ఉంటుంది కదా. ఏదేమైనా భయ్యా, ఇట్లాంటి గ్రాండియర్ సినిమాలని పెద్ద తెర మీద చూస్తే గానీ ఆ ఆనందం తెలదు భయ్యా. 1, 2, 3 లెక్క లేదు భయ్యా. నచ్చిందంటే ఎన్నిసార్లు చూసి భరేయడమే. మన తెలుగు సినిమా అభిమానులు సినిమా అంటే ఆ రేంజ్లో ప్రేమిస్తాం అంతే కదా. మరి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం గుంటూరు కారం నుంచి మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మర్మనామ్ సినిమా కబుర్లలో. ఈ సంవత్సరం భయ్యా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు విశ్వనాథన్ సన్స్ మూవీ విజయంతో మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పుడు అదే జోరుతో అక్టోబర్ నెలలో కేవలం వారం రోజుల గ్యాప్ లోనే 2 పెద్ద సినిమాలను విడుదల చేయాలని, కొంచెం అదే జర్నీ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా అయితే వారి సొంత నిర్మాణంలో వస్తున్నటువంటి మన విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబోలో ఆదర్శ కుటుంబం AK-47 ఆ మూవీ రిలీజ్ చేసి, దానితో పాటు ఇంకొక మూవీగా రజనీకాంత్ గారి జైలర్ 2 తెలుగు హక్కులను పొంది అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయాలని కొంచెం భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా గాని భయ్యా ఒకే వారంలో 2 పెద్ద సినిమాలతో అలరించబోతున్నారట సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు. ఏలాగైనా భయ్యా ఈ 2 సినిమాలు ఆబ్వియస్లీ మనందరం ఎప్పుడెప్పుడు చూద్దాం ఎదురు చూస్తున్న సినిమాలే, ఎట్లాగైనా ఈ 2 సినిమాలని కంప్లీట్ చేసేద్దాం. ఒకే వారం గ్యాప్ ఇచ్చారు కదా, ఆ మాత్రం చాలదండి మనకి, ఒకే రోజు 2 సినిమాలు చూసేటువంటి చరిత్రలు ఉందిగా మనకి, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటావు. ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను ఖండ ఖండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: హుకుం టైగర్ కా హుకుం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సినిమా కబురు ఏమిటి అంటే, మన విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ కాంబోలో రాబోతున్న చిత్రం రణబలి. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా పూర్తి చేసుకుని టీజర్ ను కూడా విడుదల చేసి సినిమా అభిమానులు బాగానే అలరించేసింది. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ గారి సారథ్యంలో 18th century నాటి ఈ కథకు తమదైన సరికొత్త సౌండింగ్ ని అందించడం కోసం కొన్ని కొత్త పరికరాలను ఉపయోగించి సినిమా తెర మీద చాలా గ్రాండియర్ గా అందించబోతున్నారట. మరి 18th century స్టోరీకి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే బాగుంటుందంటే, మనం అక్కడున్న ఫీల్ రావాలి అంటే వీళ్ళు ఏ రకంగా ప్రయోగాలు చేస్తున్నారు కాని భయ్యా, ఇది గనక సరిగ్గా సరైన టైంలో పడితే ఉంటుంది భయ్యా, సినిమా ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. చూద్దాం, వెండి తెర మీద చూసి ఈ ఎంజాయ్మెంట్ని మనం పొందుతాం, అదనమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం కింగ్డమ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనం తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో, మరి ఇది ఈనాటి మన సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇక తర్వాత మనం కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధభారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గోదావరికి వరద పెరుగుతోందని, ఈ రోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో స్నానం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. లారీని కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్ తాను చేపట్టిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ కింద అత్యధిక ఇంధన సమర్థత, పనితనం కలిగిన ఏఐ యాక్సిలరేటర్ చిప్ అయిన ట్రిలియం టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయును త్వరలో పరీక్షించనుంది. రేడియో ధార్మికత, వేడి, కనెక్టివిటీ వంటి సవాళ్లను అధిగమించి సౌర విద్యుత్ ఆధారిత కృత్రిమ మేధ కంప్యూటింగ్ సదుపాయాలు అంతరిక్షములో మనుగడ సాగించగలవా అనేది పరీక్షించనున్నారు. ఈ ఏర్పాటు ద్వారా ఏఐని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఖగోళంలో కృత్రిమ మేధ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి సౌర విద్యుత్ ఆధారంగా నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేసేందుకు సిద్దమవుతోంది. తుని రైల్వే స్టేషన్లో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైలులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ హవల్దార్ సావన్ బర్వాల్ చరిత్ర సృష్టించాడు. 44 సంవత్సరాల తర్వాత భారత్కు మారథాన్లో రజత పతకం సాధించాడు. ఈరోజు జరిగిన పురుషుల మారథాన్లో సావన్ 2:11:37 వ్యవధిలో రేసును ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే కేవలం 48 సెకండ్ల తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు పతకాల పట్టికలో భారత్కు 3వ స్వర్ణం వచ్చి చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్లో 37-33 తేడాతో మన జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజతం దక్కగా స్క్వాష్ జోడి సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2వ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్ప

0: తనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 12:06. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ని. మరి ముందుగా ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దామా? అందుకే మీకోసం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ నుంచి వచ్చేస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో భయ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుండదు భయ, మనకు అవసరమైనది ఎప్పుడైతే మనకి దొరకదో అప్పుడే దాని విలువ బాగా తెలుస్తుంది అని. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బెర్ముడా దేశ ప్రజలను చూస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్ గా గట్టిగా నిజమని నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే వారికి అక్కడ తాగునీటికి వర్షాలే ఆధారం. అందుకే వారు వాన నీటిని విడిచిపెట్టేందుకు ఇళ్ల పైకప్పును మెట్ల మాదిరిగా నిర్మించుకుంటారట. ఇంకా ప్యూరిఫైర్లా పనిచేయడం కోసం తెలుపు రంగును మాత్రమే వేస్తారట. నిజంగా చాలా గ్రేట్ కదా భయ్యా. ఒక్క చుక్క కూడా వర్షపు నీటిని వృధా కాకుండా వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని వాటినే డ్రింకింగ్ వాటర్గా మలుచుకుంటున్నారంటే, అది భయ్య ఏదైనా ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ తెలియదు అంటారు, లేనప్పుడే జాగ్రత్త పడి భద్రం చేసుకుంటాం దాన్ని. అదనమాట సంగతి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి అది ఇచ్చాడు దేవుడు. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. పెంగ్విన్లు నీటిలో దిగే ముందు వాటిలో ఒకటి ముందుగా నీటిలోకి దిగి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదు అన్న తర్వాతనే మిగతా వాటిని దిగమని చెప్తాయట. ఇలా ఎందుకు చేస్తా తెలుసా భయ్యా? ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంటే దిగిన పెంగ్విన్ పరిస్థితి ఏంటి? అందుకే అంటారు పెంగ్విన్లకు నిస్వార్థమైన ప్రేమ కలిగిన జీవులు అని. తోటి పెంగ్విన్ల రక్షణ కోసం వాటి ప్రాణాలను సైతం రిస్క్ చేస్తాయట. మరి స్నేహమేరా జీవితం, కుటుంబమేరా జీవితం అన్న మాటలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయ్యా ఈ పెంగ్విన్లు. నిజంగా వాటి ప్రేమలు మామూలుగా ఉండవు, అందుకే ఇవి తొందరగా మనుషులతో మమేకమైన దూరం కాలేవు అదనమాట సంగతి. సో ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఫలక్ నుమదాస్ నుంచి. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,00,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు. కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్ తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వ ప్రతినిధి సభ సమాపేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈ రోజు జరగబోయే ఉన్నత స్థాయి సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరుగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమాపేశాలు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
2: ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ కమర్షియల్ షిప్పింగ్ అండ్ మరీనాస్ హవ్ బీన్ సబ్జెక్టెడ్ టు రిపీటెడ్ అటాక్ ఇన్ ద గల్ఫ్, ద రెడ్ సీ అండ్ ఇట్స్ విసినిటీ. ఫ్రమ్ ద బ్లాక్ సీ టు ద రెడ్ సీ టు ద గల్ఫ్, అటాక్స్ ఆన్ సివిలియన్ షిప్పింగ్ have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
1: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో, రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జయశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాతా అమృతానందమయీ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం SUT అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఏడాది కాలం

పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకిత భావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. H1B వీసా పిటిషన్లపై $100,00,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్టాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్టాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్టాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్బంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1820 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యా వ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కు జయంతి నివాళులు అర్పిస్తూ, సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది May 26న న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. క్రీడలు. జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాల తర్వాత ఏషియన్ గేమ్స్ మ్యారథాన్పై పోడియంపై చోటు దక్కించుకుందన్నారు. మరోవైపు భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్తో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి బృందాన్ని 34-37 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని IMD తెలియజేసింది.
ముఖ్యాంశాలు మరోసారి.

0: కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్యసమితి 81వ సమాపేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్ మీరంతా ఆటంకం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మీకు తెలిసే ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటాం. ఈ జపనీయులు చూసారబయ్యా, ఈ జపానుళ్ళు వీళ్ళు టెక్నాలజీ విషయంలో ఎంత ముందున్నా కానీ కొన్ని విషయాల్లో మాత్రం వారి పాత పద్ధతుల్ని అస్సలు వదలనే వదలనంట, వాటినే ఉపయోగిస్తూ ఉంటారట. ఇంతకీ మ్యాటర్ ఏంటబయ్యా, మిగతా వారితో పోల్చుకుంటే అక్కడ ఉన్న వారికి నడుం నొప్పి వెన్నుపూస సమస్యలు చాలా తక్కువట. ఎందుకంటే వారు కేవలం 2 అంగుళాల మంద ఉండే ఫుటాన్ బెడ్ల మీద మాత్రమే పడుకుంటారట, వాటిని మాత్రమే వాడుతుంటారట. దీని వలన 67% వెన్నుపూస సమస్యలే అసలు రాకుండానే పోతాయట, ఉన్నా తగ్గిపోతాయట. అందుకే అంటారు మరి, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. మన పాతవారు ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో ప్రయత్నాలు చేసిన తర్వాతే కదా వాటిని వినియోగిస్తూ ఉంటారు. సో అదే టెక్నాలజీని వీళ్ళు కూడా వాడుతున్నారు ఈ విషయాల్లో. అదే కదా మరి, సూపరో సూపరు. ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు అనిపిస్తుంది భయ్యా, నిజంగా పాత వారి నుంచి కాస్త మరలా వెనక్కి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుందేమో అని ట్రై చేద్దాం. ఎవరైనా చెప్తే విని తెలుసుకుందాం అదన్నమాట సంగతి. మరి మీరైతే మాత్రం ఈ మాస్ మూవీ నుంచి ధనుష్ గారి సుభైట్ సాంగ్ చేస్తున్న వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, దెబ్బ తగిలిన వాడికే దాని వెలువెంట తెలుస్తుంది అంటారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కూడా చెబుతూ ఉంటారు. మరి ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు భయ్యా అంటారా, చెప్తాను భయ్యా. ఈ రెండింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి మీకు చెప్పేస్తా. పాపం ఈ కుర్రాడే ఇతను జరిగినటువంటి విషయానికి ఎలా చేశాడో వినండి చెప్తా. ఉగండాకు చెందినటువంటి కినేరాకు 6 ఏళ్లు ఉన్నప్పుడు కోర్టు గొడవల వలన వాళ్ళ కొంత భూమిని కోల్పోయారట. దానితో మనోడు ఊరుకోలేదు. అప్పుడు కోల్పోయినప్పుడు 6 ఏళ్లు. తర్వాత మనోడు పట్టుదలతో లా చదువు పూర్తి చేసి తన సొంతంగా కోర్టులో వాదనలు వినిపించి మరి 23 ఏళ్ల తర్వాత తమ భూమిని తిరిగి దక్కించుకున్నాడంట. సో ఇప్పుడు చెప్పండి భయ్యా, నేను ముందు చెప్పిన రెండు విషయాలు మనోడికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు? నిజంగా దెబ్బ తగిలిన వాడికి, పట్టుదల ఉన్నవాడికి, వీళ్ళిద్దరికీ ఒకటిలోనే ఉంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే మన ఈ ఉగండాకు చెందిన కినెరా. చూసారా, మరి ఎప్పుడూ తన చిన్నప్పుడు భూమి కోల్పోతే దాని గురించి లా చదివి సొంతంగా తనే వాదనలు వినిపించి మరలా తిరిగి ఆ భూమిని సొంతం చేసుకున్నాడంటే, ఆహా, నిజంగా అనిపిస్తుంది భయ్యా. ఇట్లాంటి వాళ్ళ గురించి కదా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పాల్సింది నెక్స్ట్ జనరేషన్కి అని. సూపర్, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ తిరిగి మరలా తలపు కలుసుకుందాం తర్వాత ప్రోగ్రామ్ ధీరాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కిష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే గ్లోబల్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, హాస్పిటాలిటీ రంగ ప్రతినిధులు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ను 4 ప్యాకేజీలుగా నిర్మించనున్నారు. 189.93 కిలోమీటర్ల మేర 6 వరుసలతో కూడిన ఓఆర్ఆర్తో పాటు నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర 4 వరుసల అనుసంధాన రహదారి స్పర్ రోడ్డు కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనిని 4 ప్యాకేజీలుగా విభజించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఓఆర్ఆర్లో 3 సొరంగాలతో పాటు కృష్ణానదిపై 2 చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 30,491 కోట్ల రూపాయలుగా ఉంది. తుని రైల్వే స్టేషన్లో 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హౌరా చెన్నై రైల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరి బ్యాగుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30 వరకు సమ్మె చేస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఊరట కల్పించాయి. ఈ 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎంలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుములు ఉండవని తెలిపాయి. రేపు ఆదివారం అయినప్పటికీ తమ బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపాయి. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్కు 3వ స్వర్ణం వచ్చేరింది. కబడ్డీ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఫైనల్లో ఇరాన్ను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో 37-33 తేడాతో భారత జట్టు ఇరాన్ను ఓడించింది. మరోవైపు రైఫిల్ షూటింగ్లో రజతం దక్కగా స్క్వాష్ జోడి సెమీస్లో తడబడి కాంస్యంతో సరిపెట్టుకుంది. అటు పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే 2వ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. భారత్కు సీడింగ్ ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.

వెల్ మరియా ఫ్రెండ్స్, మనం తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:06 అనగా 1:06. మరి ఈ సమయంలో మనమంతా దీరా అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చెక్ట స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ దీరా ప్రోగ్రామ్ ని. చాలా మంది మహిళల్లో వారి చర్మం కాంతివంతంగా ఉండడం కోసం అనేక క్రీములు వాడుతూ ఉంటారు. అవి కాస్త ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ గా కూడా అనిపిస్తూ ఉంటాయి, కానీ మన ఇంట్లోనే కొన్ని దాగి ఉంటాయండి. వాటిని మనం కాస్త గుర్తించాలి అంటే, సరైన రీతిలో వాటిని అప్లై చేస్తే ఆ క్రీముల కన్నా చాలా మెరుగ్గానే ఉంటాయి వీటి పనితీరు. ఇంతకీ అందులో ముందుగా చెప్పుకోవాల్సినవి టమాటా అలాగే కాఫీ పౌడర్. ఈ రెండింటి మిశ్రమాన్ని కాస్త ముఖానికి చేతులకి అలాగే మెడకి అప్లై చేస్తే ఒక 10 నిమిషాలు పగుంట ఉంచి కాస్త చల్లటి నీటితో మనం వాటిని కడిగేసుకుంటే నునుపటి ఉన్నటువంటి ఆ స్కిన్ గ్లోయింగ్తో పాటు చక్కటి స్కిన్ కూడా మనకి మన ముందుంటుందన్నమాట. సో ఇటువంటి చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ని మనం ట్రై చేస్తూ ఉంటే ఎక్స్పెన్సివ్ లేకుండా ఉచితంగానే చక్కని హెల్దీ స్కిన్ మన సొంతమవుతుంది అదనమాట సంగతి. మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట కూడా వింటే బాగుంటుందిగా, అందుకే మీకోసం వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ది శ్రీకారం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ

0: పుస్తకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్టంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్టంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
1: నేను కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి. మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
0: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈరోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళ, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తున్నారు సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగలు నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా కూడా గమనించి, మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కట్టుబడంతో కార్యక్రమాలు కూడా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు

0: దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు నెల రోజుల సమయం పట్టేది. మూడు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి మూడు రకాల పనులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవలసి వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ ఆజ్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై, జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోథ్ ఇంజిన్ హోగా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బఢోత్తరీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై.
0: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఈ రోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల టీ20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.

0: గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున ధీర ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, కొంతమంది మహిళలు వారి హెల్త్ గురించి కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ఈ జీవనంలో కాస్తంత శరీరానికి కూడా రెస్ట్ అవసరమే. రోజులో కాస్త సమయాన్ని యోగా గాని వాకింగ్ గాని చేస్తూ ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలకు కూడా అధిగమించవచ్చు. కొద్దిగా హెల్త్ కేర్ కూడా అవసరమే కదా, మరి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోండి అన్నమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం ఒకే ఒక్కడు మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూమ్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర ప్రోగ్రాంలో చాలామంది మహిళలు వారి ఆహారానికి తగు పాళ్ళలో తీసుకోరు, అంటే వారికి కావలసినటువంటి సరైన ఆహారాన్ని తీసుకోరు. మనం తినే ఆహారంలో కదా మన అసలైన ఆరోగ్యం. ముఖ్యంగా మహిళలు వీరి ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, క్రమం తప్పకుండా మజ్జిగ వంటి పదార్థాలని వారి మెనూలో చేర్చుకుంటే చాలా హెల్దీగాను ఫిట్గాను ఉంటారట. ఎందుకంటే ఇంట బయట అన్నింటా మీరే కదా నిలవాల్సింది. మేం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాల్సింది మీరే. కాబట్టి మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రధానమైనటువంటి

డే ఇంపార్టెన్స్ని ఇవ్వాలి. అదనమాట సంగతి. మరి ప్రతి మీకోసం అమ్మాయి కోసం ఈ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి ధీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తదుపరి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనుండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడే సందడి సమయం ఆసన్నమైపోయింది. మరిక లేట్ చెక్ను స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. ఈనాటి మన ఈ ప్రోగ్రాంలో ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి నేనే ప్రశ్న వేసినా మీదైన సమాధానాలు ఇవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇక మీరు నాకు సమాధానాలు పంపించాలి అంటే 0866243814 ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు పంపింది రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పేస్తాను. మరి ఇక స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మీకోసం రాబోతున్న మొదటి ప్రశ్న, ఇంతకు ముందంటే అందరి ఇళ్లలో టీవీలు ఉండేవి కాదండి, బట్ ఇప్పుడున్న జనరేషన్కి అసలు టీవీ ఫోను లేని ఇల్లే లేవు అంటే ఆశ్చర్యం కానే కాదేమో. సరిపడే అన్ని ఎందుకులే గాని ప్రెసిడెంట్ భయ్య అంటారా? సింపుల్ భయ్య, టీవీ మధ్యలో ఏముంటుంది? మీరు విన్నది కరెక్టే, టీవీ మధ్యలో ఏముంటుంది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటి చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నామ్ సందడే సందడిలో. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తున్నదా? టీవీ మధ్యలో ఏముంటుంది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే చూసేద్దాం. ఎవరు పంపించారు ఏం పంపించారు అంటే, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపించేశారు కరెంటు బల్బు అంటూ. కరెంటు బల్బా కాదు భయ్యా. నెక్స్ట్, పెడన జోగరంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. మహాలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న, రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు అన్వర్ భయ్యా ఫ్రమ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, రేణుకా గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణి, కె భాస్కర్ రావణ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలు నుంచి, రైట్ ఆన్సర్. కలమందపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ, రైట్ ఆన్సర్. వెంకటలక్ష్మిరెడ్డి భీములపాడు నుంచి, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు, రైట్ ఆన్సర్. నువ్వే భయ్యా అంటూ, సూపర్ భయ్యా. నెక్స్ట్, గౌతమ్ చౌడపల్లి స్పేస్ నుంచి, ఖాళీ స్థలం అంటూ, హౌ హౌ హౌ. నెక్స్ట్, గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. విజయవాడ అనౌన్సర్స్ వినయ్, అన్వర్, సీత, ప్రసన్న, తేజు, రాకింగ్ మధు అంటూ, రైట్ ఆన్సర్. హాయ్ బ్రో అంటూ పంపు చేశారు బివి సుబ్బారావు అండ్ మై ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్. నమస్తే అండి, మీరు అడిగిన ప్రశ్న విన్నాను, నా ఆన్సర్ ఏమిటి అంటే అంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, నరసింహారావు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, రైట్ ఆన్సర్. కౌస్తభ ఆత్మకూరు నుంచి, రైట్ ఆన్సర్. భయ్యా కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్ ఇది. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఎంబి నందకుమార్ సునీపెంట శ్రీశైలం నుంచి పంపించేశారు మానిటర్ స్క్రీన్ అంటూ, రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, సందడే సందడి ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు, రైట్ ఆన్సర్ పంపించేసి, హాయ్ నా పేరు డి సూర్యబాబు, మై వైఫ్ డి కళ్యాణ్ అంటున్నారు శ్రీకాకుళం నుంచి. నెక్స్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, సందడే సందడికి వేసిన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ని. టీకం బోర్డు ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, అందులో ఏముంది భయ్యా. నెక్స్ట్, పాలం పోలయ్య అలగడ్డ నుంచి పంపించేశారు నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో. ఆర్జే గారు పొడుపు కథలా అడిగితే టీవీ అనే రెండు అక్షరాల మధ్య ఏముండదు, ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే మదర్ బోర్డు ఉంటుంది, కిషోర్ నంద్యాల నుంచి. భయ్యా నేను ఎట్లా అడిగినా కానీ మీకు అర్థమైన సమాధానం పంపిస్తారు చూశారు, అది నాకు కావాల్సింది. మరి మీరేం పంపించారు, టీవీ మధ్యలో ఏముంటుంది అని పంపించారు, బట్ నేను అడిగింది అది కాదు భయ్యా. నెక్స్ట్, మోండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర మందలో ఉంటుంది అంటున్నారు, వాట్ భయ్యా, అర్థం కాలే. నెక్స్ట్, రైట్ ఆన్సర్ పంపించారు షార్ నుండి డ్రైవర్ అంటూ. నెక్స్ట్, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్ అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్.

టీవీ మధ్యలో స్విచ్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి పొద్దుటూరు కృష్ణ సంతోష్. టీవీ మధ్యలో స్విచ్ ఉంటుందావయ్యా? అరేరే, తెలియదు భయ్యా మనకి విషయం. యనుగంటి నాగేందర్రావు ఫ్రం గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. సుందరి ఫ్రం పెరమలూరు నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే గారు, ఎర్రమల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. వంశీ ఫ్రం తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి. భయ్యా ఏం లేదు భయ్యా అందులో ఆన్సరు. కనకరా ఫ్రం పెడర నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు అనౌన్సర్స్ మేరీ సుచిత్ర మేఘన్ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ బై ఫుల్ స్టాప్ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి. ఫుల్ స్టాప్ ఉంటుందా? ఏమీ ఉండదండి. రాజోల నుంచి జయన్న, రైట్ ఆన్సర్గా. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి, ఇప్పుడే ట్యూన్ చేశానయ్యా అంటూ, రైట్ ఆన్సర్తో. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి ఫుల్ స్టాప్ అంటున్నారు. ఏం కాదండి, నో ఫుల్ స్టాప్లు, నో కామాసు. తదుపరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రం వడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, ఫ్రం మునిమ్మ పంపించేశారు పెద్దపర్య నుంచి, రైట్ ఆన్సర్తో. జోగానంద కాలనీ నుండి అప్పల్ నాయుడు గారు, ఏం చేస్తున్నారు అంటూ. భయ్యా మన ఆన్సర్లు అది లేదు భయ్యా. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మళ్ళీ పంపించేశారు. ఇందాక రాంగ్, ఇప్పుడు రైట్. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు పంపించేశారు తాటిపర్తి నుంచి, రైట్ ఆన్సర్ని. సురేష్ డ్రైవర్ ఫ్రం అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శ్రీషా, రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ టైలర్, రైట్ ఆన్సర్. తదుపరి గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అదే మరి సంగతి భయ్యా, అందరికీ చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, చాలా మంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏదేమైనా ఒక ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ ఉన్న ఒక్క అవకాశాన్ని అలా వాడుకుందాం. ఒక ప్రశ్నకు ఒకసారే కదా, అదన్నమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే, సింపుల్ భయ్యా, టీవీ అనే దాని మధ్యలో యూ అన్న అక్షరం ఉంటుంది భయ్యా. మనకి ఏబిసిడీలు గట్రా వచ్చుంటే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ మనకు తెలిసే ఉంటుంది, కాకపోతే మనం టీవీ అనేసరికి టెలివిజన్లోకి వెళ్ళిపోతాం కదా, అదన్నమాట సంగతి. సో మన నెక్స్ట్ మరొక ప్రశ్న, కాళ్ళు లేవు కానీ నడుస్తుందండోయ్, నోరు లేదు కానీ మాట్లాడుతుందండోయ్, ఏమిటది ప్రశ్న? మరొకసారి, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ కు స్వాగతం, నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎల్లుండి నుంచి 30 వరకు 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆదివారం అయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్ శాఖలు పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముప్పు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడులో రైల్వే పైవంతనికి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్నతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో 8 ఆర్ఓబీల నిర్మాణానికి కేంద్రం 750 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. రాష్టంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జపాన్ వేదికగా జరుగుతున్న

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? కాళ్ళు లేవు గానీ నడుస్తుంది, నోరు లేదు గానీ మాట్లాడుతుంది, ఏమిటి అది? మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానం ఏంటో చూద్దాం. ఎవరెక్కడ నుంచో శాంతినగర్ ఫ్రమ్ ఒకే ఒక్కడు నుంచి కన్సిడర్ చేయొచ్చు కానీ భయ్యా, బట్ మన రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి రైట్ ఆర్ రాంగో. నెక్స్ట్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాన్ కో ఫ్యామిలీ ఏ లోక అంటూ రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, తిరుపతి దామినేడు నుండి కే హుషారాణి కే భాస్కర్ రావు. మీకు కూడా సేమ్ ఆన్సర్ భయ్యా, నేను రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత రైట్ ఆర్ రాంగో మీరే డిసైడ్ అవ్వండి, బట్ మీ ఆన్సర్ కూడా కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్, కుమార్ అనంతపురం నుంచి చెప్పులు కాదండి, చెప్పులు నడుస్తాయి ఓకే, కాళ్ళు లేవు, నోరు లేకపోయినా మాట్లాడుతుంది, అబ్బో చాలాసార్లు మాట్లాడినండి. నెక్స్ట్, సీను ఫ్రమ్ ఐరాల నుంచి రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న ఉత్తరం అంటూ ఉత్తరం నోరు లేకపోయినా మాట్లాడుతుందంటే 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో, మీ ఆన్సర్లు కూడా కాస్తుంది. నెక్స్ట్, గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుంచి 50% కన్సిడర్ చేయొచ్చు భయ్యో. నెక్స్ట్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి 50%. గురుకుమార్ ఏసీనగర్ నెల్లూరు నుంచి 50%. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి వారిపాలెం నుంచి షేక్ తబలా ముస్తాన్ బాషా 50%. నమస్తే అన్వర్ గారు, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు ఎర్రమల సీతమ్మలక్ష్మి అమలాపురం నుంచి 100% రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ 50% భయ్యా. నమస్తే అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మంగళగిరి నుంచి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు సరైన సమాధానంతో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరీశ్వర జానకీరాజు గారు 50%. కనకారా ఫ్రమ్ పెడర నుంచి ట్రైన్ ఆర్ మేఘం అంటూ ఈ రెండు కూడా కాస్త కొద్దిగా కన్సిడర్ చేయించుకుని భయ్యా, పూర్తి స్థాయి కాదనుకుంటా. నెక్స్ట్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు శ్రీకాకుళం నుంచి. ఉత్తరం లెటర్ అంటూ 50% భయ్యా. నెక్స్ట్, రివర్ లేదా మొబైల్ ఫోన్ కడప శ్రీదేవి వరలక్ష్మి ప్రవీణ అంటూ కాదండి. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు రేడియో అంటూ రేడియో నడుస్తుందా అండి? ఓహో నడవడం అంటే మీరు ఆ నడవడం అనుకున్నారేమో, ఇది వాకింగ్ అండ్ ఓయ్ అది రన్నింగ్. నెక్స్ట్, గౌతమ్ ఫ్రమ్ చౌడప్పల నుంచి 50%, పూర్తి స్థాయి సమాధానం కాదు భయ్యా. నెక్స్ట్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. తదుపరి రివర్ లేదా మొబైల్ అంటున్నారు విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ ఆదిత్య క్రిష్ అంటూ భయ్యా సూపర్ భయ్యా. నెక్స్ట్, నరసింహారావు ఫ్రమ్ దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి పంపించేశారు 50% భయ్యో, పూర్తి స్థాయి కాదు. కమ్మదం వెంకటలక్ష్మారెడ్డి భీములపాడు నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి 50% భయ్యా. నావి మూడు జవాబులు భయ్యా. బ్రహ్మయ్య గారు మీరు పంపించిన మూడిట్లో ఒకటైతే కదా సరే.

సమాధానం దాగుంది భయ్యో. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి, 50% అండి. హాయ్ అన్వర్ సార్, గిడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు నుంచి, 50% భయ్యా మీరు పంపించిన ఆన్సర్లో. మీరు అడిగిన ప్రశ్నకి అన్వర్ గారు జవాబు ఏమిటి అంటే అంటున్నారు, దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. సరైన సమాధానం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారంటున్నారు. నేను సూపర్ అండి. నెక్స్ట్, ఇంతకి మన ప్రశ్నకి సమాధానం పంపించేశారు. రామళ్ళకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మున్నాన్ మునీన్ బేగం అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్ కృష్ణ ఫ్రమ్ సంతోష్ అంటో. పెడన జోగరంధ్రం కాలనీ నుంచి చప్పలరాజు గారు, 50% అండి మీరు పంపించింది. నెక్స్ట్, చెప్పులు అనిపిస్తుంది దేవసేన, కాదు కాదు మేఘము లేక మబ్బులు ట్రాన్సిస్టర్. ఆహా, ఎన్నైంది మీ దాంట్లో, కానీ ఏ ఒక్కటి 100% రైట్ ఆన్సర్ లేదు. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, 50%. నెక్స్ట్, సుమని ఫ్రమ్ పెడన నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. మీ సమాధానాల్లో ఒకటి కొద్ది కన్సిడర్ చేసే ఆన్సర్లు ఉన్నాయి కానీ పూర్తి స్థాయి కాదండి. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు, మై ఆన్సర్ ఇస్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డిపల్లెం గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ జీ అంటున్నారు, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, 50% ఆన్సర్తో. గన్నవరం ఇంటి పేరు అంటున్నారు, తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి అంటూ. 50% అండి మీ ఆన్సర్లో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించేశారు, 50%. గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి, 50% ఆన్సర్తో. హాయ్ భయ్యా, బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి, 50% భయ్యా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, 50%. కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైలు అంటున్నారు. రైలు అనేది ఓకే, మన సరైన సమాధానం చెప్పిన తర్వాత ఎంచుకుంది రైటర్ రంగు. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు మేఘమంటూ. నెక్స్ట్, తదుపరి మణి అంటున్నారు కానీ ఏ పేరు లేదు ఇందులో. నెక్స్ట్, మునియమ్మ పెద్దపర్య నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రదా గారు, రైట్ ఆన్సర్. విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ అన్వర్ అంటూ పంపించేశారు, ఇప్పుడు 50% అండి. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రు రామకృష్ణ గారు, రైట్ ఆన్సర్. తదుపరి ట్రైన్ అంటున్నారు కానీ పేరు లేదు ఇక్కడ. నెక్స్ట్, పాపం పంపించే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించేశారు, రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సర్ తెలియక. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే గడియారం అండి. గడియారం అర్థమైందా? ఆన్సర్ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది, అంటే సమయం చెబుతూ ఉంటుంది కదండి, టంగ్ టంగ్ టంగ్ అని, అదనమాట సంగతి. మరి మీరు పంపించిన సమాధానం దీనికి ఎంతవరకు మ్యాచ్ అవుతారో ఒకసారి ఆలోచించుకోండి, అది విషయం అనమాట. మరి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కసారి మాత్రమే సమాధానం చెప్పే అవకాశం అండి, రెండు సార్లు మూడు సార్లు దేర్ ఇస్ నో ఆప్షన్, అదనమాట సంగతి. నెక్స్ట్, మరొక ప్రశ్న, తోలు బొమ్మకి 100 ఏళ్ల ఆయుష్ కానీ నీరు పోస్తే చచ్చిపోతుంది, ఏమిటది ప్రశ్న? మరొకసారి, తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్ కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243514 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది పాట వింటూ ఎంజాయ్ చేస్తూ, స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరేష్ రోజా సతీష్ అనుకో ఫ్యామిలీ మట్టి బొమ్మ అంటూ కాదుగా. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మంట అంటూ కాదుగా. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రాంగ్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న గారు రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా. గురువు గారు, మీరు పంపించిన దాంట్లో ఎక్కడో ఒక 70% రైట్ ఆన్సర్ అయితే ఉంది, కానీ అది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తర్వాత నేను చెప్తా. నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకీరాజు గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి అదేది ఏమి ప్రశ్నయ్యా, అది జవాబు ఏం తెలియట్లేదు అంటున్నారు, ఏం బాధపడద్దండి, నేను చెప్తానుగా జవాబు చివర్లో. నెక్స్ట్, గురుకుమార్ ఏసు నగర్ నెల్లూరు నుంచి ఉప్పు లేదా ఉప్పు బొమ్మ అంటూ, రెండు రాంగ్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు ఫ్రమ్ అంటూ పంపు చేశారు, రైట్ ఆన్సర్ అండి ఓయ్. నెక్స్ట్, శ్యామ్ ఫ్రమ్ కర్నూలు నుంచి ఆన్సర్ ఈజ్ మొబైల్ అంటూ పాటలు బాగున్నాయి అంటూ. మీరు ఏం చెప్పలే కానీ భయ్యా, రాంగ్ ఆన్సర్ అండి అది. నెక్స్ట్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగెండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రాంగ్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ అంటున్నారు బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్తో. గౌతమ్ చూడప్పల్ నుంచి రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇందాక సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించడం చదవలేదు అంటున్నారు. ఓకే, ఇప్పుడైతే కనుక మీరు పంపించిన దాంట్లో ఒక రైట్ ఆన్సర్ ఉందండి, ఇందాకది కూడా రైట్ ఆన్సరే. కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి అదనమాట సంగతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, భయ్యా మీరు పెట్టిన మూడు రాంగ్ ఆన్సర్లే భయ్యా. నెక్స్ట్, నెక్స్ట్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు బి ఆదర్శ్ సి సత్యసాయి జిల్లా నుంచి హిందూపురం, రాంగ్ ఆన్సర్. ఆర్జే గారు ఉప్పు అంటున్నారు కిషోర్ ఫ్రమ్ ముందల నుంచి, రాంగ్ ఆన్సర్. కమతమ్మ వెంకట లక్ష్మారెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి, సుమని ఫ్రమ్ పెడల నుంచి రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, నరసింహారావు దేవరగట్ల నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి పంపించేశారు టైలర్ కృష్ణ సంతోష్, రాంగ్ ఆన్సర్. సీను ఐరాల నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెవులు రామకృష్ణ గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి, మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తు నుంచి, రాంగ్ ఆన్సర్. తదుపరి, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి, సినిమా ప్రశ్న అడగండి సార్ అంటూ, ఎప్పుడూ సినిమా ప్రశ్నలేనా అండి, దానికోసం ప్రత్యేక కార్యక్రమం వేరే ఉందండోయ్, దీనికి మాత్రం ఇదేనండోయ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నారు, చెప్తానండి క్వశ్చన్, తప్పకుండా చెప్తా. ఈ తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, కానీ నీరు పోస్తే చనిపోతుంది, ఏమిటి అది అని అడిగాను. తదుపరి, కర్ణాటక రాష్ట్రం చిత్రతిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, ఏమీ పంపించలేదే. నెక్స్ట్,
కానూరు నుంచి సాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, బట్ మన ప్రశ్నకి సమాధానం

లేకుండా చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి ఎప్పుడే ట్యూన్ చేశా అన్వర్ బాబు అంటూ, బట్ మన ప్రశ్న సమాధానం లేదు. నెక్స్ట్ అదనమాట సంగతి. సో మ్యాక్సిమం చాలామంది రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించేశారండి. అదేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. తోలు బొమ్మకు 100 ఏళ్ల ఆయుష్, నీరు పోస్తే చనిపోతుంది. ఇప్పుడు పేపర్ ఉంటుంది చూసారండి, పేపర్ ఎన్నేళ్ళైనా కానీ ఎలాగ ఉంటుందండి దాన్ని నీరు పోయకుండా ఉంటే. కానీ పొరపాటున దానికి నీరు తగిలితే దెబ్బకి దాని పని అయిపోయినట్టే చనిపోతుంది కదా. అదనమాట సంగతి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కాగితం. అందుకే ఇందాక మీకోసం మనీ సినిమాలో పాట వినిపించా. మరి అది విన్నాకనే సార్ కొద్దిగా ఏమైనా స్ట్రైక్ అయిద్దేమో అనుకున్నా, బట్ చాలామంది ట్రై చేశారు. ఏం పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తర్వాత ప్రశ్నలో చూసుకుందాం మీదైన సమాధానాలు ఏమిస్తారు. అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న. మనం ఆహ్వానించకపోయినా కూడా డైరెక్ట్గా సరాసరి మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది? ప్రశ్న మరొకసారి. మనం వెల్కమ్ చెప్పకపోయినా డైరెక్ట్గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తాను ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో మరి ఇందాడొక ప్రశ్న అడిగాం కదా, దానికన్నా మనం ఇద్దరే మేము చర్చుద్దాం. ముందు ప్రశ్న ఏమిటి అంటే, మనం ఆహ్వానించకపోయినా డైరెక్ట్గా మన ఇంట్లోకే వచ్చేస్తుంది, ఎంత ప్రయత్నించినా మనం దాన్ని పట్టుకోలేము, ఏమిటది అని అడిగాను. దానికి గాను మన ఫ్రెండ్స్ పంపించిన సమాధానంలో ఏమిటి ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రోజా సతీష్ అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, నెక్స్ట్ కోచ్ ఫ్రమ్ పమిడి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, తరుపరి డాక్టర్ రామకృష్ణ సునీత రైట్ ఆన్సర్, నేమ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ బట్ పేరు లేదు ఇక్కడ, నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య రైట్ ఆన్సర్, నమస్తే అన్వర్ గారు అంటున్నారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ తో, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్, చిన్న అమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా గారు రైట్ ఆన్సర్, సూర్య కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, రాజోలు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, దేవసేన ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు రొంపచెర నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనగుండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్, కొనకొండ రమణారావు గారు కవిత జోష్ని వెన్కో ఫ్యామిలీ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, రాము టైలర్స్ ఫ్రమ్ వావిళ్ళ పాలకుర్తి జన్గావ్ నుంచి రైట్ ఆన్సర్, నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ నుంచి కొత్తగూడెం రాంగ్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప పొద్దుటూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్, హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, ఈగలు దోమలు క్రిమికీటకాలు మొదలైనవి అంటున్నారు బి ఆదర్శ్ హిందూపురం నుంచి. భయ్యా దీంట్లో ఎంతో కొంత రైట్ ఆన్సర్ కూడా ఉంది, నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా విందు కానీ. నెక్స్ట్ పాలెం పోలేగారు ఆలగడ్డ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మీ ప్రశ్నకు మా ఆన్సర్ అంటూ దేవి గారు రైట్ ఆన్సర్, మునమ్మ పెద్దపర్య నుంచి రైట్ ఆన్సర్, నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మ పవన్ లక్ష్మి రైట్ ఆన్సర్, హాయ్ సార్ అంటున్నారు బీవీ సుబ్బారావు అనుకో ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్, కరెక్టే అండి సాంగ్ సూపర్ అండి అంటున్నారు యమహా నగరి అంటూ పంపించేశారు, ఐఎమ్ చంద్ర ఫ్రమ్ ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్తో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు క్వశ్చన్ సూపర్ సూపర్ హిట్ సాంగ్స్ అంటున్నారు, రామలకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ముబీన్ బేగం అనుకో ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్తో, నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగయ్య దమ్మాయిగూడెం నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్, కౌస్తభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ని, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుంచి రైట్ ఆన్సర్, సుమని ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్, హలో అన్వర్ భయ్య హౌ ఆర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మా ఆన్సర్ ఇస్ పంపించేశారు ది బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్తో, మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్, తిరుపతి దాములేడు నుండి ఉషారాణి భాస్కరరావు అనుకో ఫ్యామిలీ, కొంచెం చిన్న ప్రశ్న అడగండి సార్ మీరు మరీ అంత పెద్దది అడిగితే అర్థం కావడం లేదు అంటున్నారు, ఏమండి మన ప్రశ్నలో చాలా క్లారిటీ ఉందండి అస్సలు అందులో ఏమాత్రం డౌటే లేదు, బట్ మీ ఆన్సర్లో ష్యూరిటీ ఉండాలి ఎందుకంటే మన ఆన్సర్కి చాలామంది రైట్ ఆన్సర్ పంపించేశారు, దీనికి 4-5 రకాల ఆన్సర్లు ఉన్నాయండి, ఇంకా కనబడితే ఇంకా ఎక్కువ కూడా అవుతాయి, ఒకటని లేదు బట్ మీరు పంపించింది అయితే 50%. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ అనుకో ఫ్యామిలీ పంపించేశారు 50%,
మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి. రాంగ్ ఆన్సర్. హాయ్, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి అంటున్నారు. రైట్ ఆన్సర్. ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి. రైట్ ఆన్సర్. ఈరోజు మీ షో చాలా బాగుంది అనుమర్ గారు అంటున్నారు. ఎం నరేష్ రోజా, మహబూబ్ నగర్ నుంచి. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యో. నెక్స్ట్ హాయ్ గడ్డం అంకయ్య, బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. రమేష్ షిమోగా కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్. గురుకుమార్ నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి రవితేజ రాజశేఖర్ అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుంచి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి మీ ప్రశ్నకి జవాబు. ఇన్ని రోజులు శుభాకాంక్షలు అంటున్నారు దాసరిపాలెం నుంచి శివవాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు. అర్థం కాలేదండి. నెక్స్ట్ డబ్బులు అంటున్నారు, ప్రాణం అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు. రైట్ ఆన్సర్. ఒకటి, ఇంకోటి రాంగ్ ఆన్సర్. కాదరాబాద్ విలేజ్ నుంచి పొద్దుటూరు వడ్డే రంగా వెల్లటూరు నుంచి. బట్ ఆన్సర్ లేదు భయ్యా దీంట్లో. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా. మణి అంటూ, మణి మన అడగకుండానే వస్తుంది వద్దన్నా భయ్యా, మరి ఎక్కడో కొద్ది కొడుతుంది భయ్యా ఈ ఆన్సర్ కాదేమో అని. నెక్స్ట్ హాయ్ అంటున్నారు. నెక్స్ట్ అదన్నమాట సంగతి. సో మన ఫ్రెండ్స్ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పాను కదా ఇందాక నాలుగు ఐదు రకాలు ఉన్నాయని. నేనైతే యాక్చువల్గా ఎండ, వెలుతురు, గాలి, సూర్యరశ్మి ఇలా అనుకున్నా, గాలి కూడా. కానీ మన వాళ్ళు రకరకాలు పంపించారు, ఇందులో ఏ చెప్పినా రైట్ ఆన్సరే. ఇంకొంతమంది ఈగలో, దోమలో, చెమలో అంటున్నారు. నిజమే భయ్యా, ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే డస్ట్, ఇది కూడా రైట్ ఆన్సరే. ఎందుకంటే గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, కానీ దాంతోపాటు డస్ట్ కూడా వస్తుంది కదా, అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? అబ్బాయి మన వాళ్ళు పెద్దగా కష్టపడకుండా రైట్ ఆన్సర్ చాలామంది పంపించేశారన్నమాట, అది సంగతి. ఇదండి మరి ఈనాటి మన ఏ సందడే సందడి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే ఈనాటి ఈ సందడే సందడికి బాయ్ బాయ్ పలికేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీకి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. సంస్థ డైరెక్టర్ జి శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని 14 కూడళ్లలో ఫౌంటైన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలోని ఫౌంటైన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 94% ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. కర్నూలు ఎయిర్పోర్టులో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కావడం సంతోషకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ రూపొందించి వ్యాధి నిర్ధారణ పరీక్షల నుంచి చికిత్స, తదుపరి పర్యవేక్షణ వరకు వైద్య సేవలను అనుసంధానించే సంజీవని కార్యక్రమానికి డిసెంబర్10 నుంచి ట్రయల్ రన్ నిర్వహించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డీజీ భరత్ 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు. డీఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం అందించారు. ఘటనకు సంబంధం లేని వారిపై కూడా కేసులు పెట్టారని సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఖరీఫ్లో 37 లక్షల టన్ల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మరింత సేకరించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వర్చువల్ లింక్ ద్వారా భక్తులకు ప్రత్యేక పరోక్ష ఆర్జిత సేవల వీక్షణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ చిత్రాల్లో నటించినటువంటి వారి గురించి వారి పాటను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి అలా ఈరోజు మన వివిధ కార్యక్రమానికి వచ్చేసిన వారు ఒక ప్రముఖ నటి సిమ్రాన్ గారు. మరి వారు నటించినటువంటి సినిమాల నుంచి పాటలతో మనం ఈ సమయంలో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మీకోసం రాబోతున్న పాటలు నరసింహనాయుడు మరియు సమరసింహారెడ్డి ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

0: లైవ్లీవే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒంటరి ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన పాడిన పాట వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. కార్యక్రమంలో తర్వాత స్నేహితుడు ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు.

0: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా,
1: చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫక్తమని పేలిందా నా గుండె కల్లాసే,
0: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 523316 అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
2: మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమం తర్వాత మాస్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ సుమంగళి పాడిన పాట వింటారు.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మీ అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రోతలు కోరుకునే పాటకు వేళాయరా కార్యక్రమం ఫోన్ నెంబర్ మారింది.
0: సాంకేతిక కారణాల వల్ల పాత నెంబర్ స్థానంలో ఇప్పుడు చెప్పబోయే సెల్ ఫోన్ నెంబర్ కి మీకు ఇష్టమైన పాటల వివరాలు పంపగలరు.
1: మీరు పంపవలసిన మా ఫోన్ నెంబర్ 83 32 90 50 37.
0: ఫోన్ నెంబర్ మరోసారి 8332905037.
1: శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు.

మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై. కార్యక్రమంలో తరువాత 1వ నెంబర్ కుర్రోడు, ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ చిత్ర పాడిన పాట వింటారు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి. అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: అలాగా అమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా

మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమం తరువాత ఓసర వెళ్ళి ఈ చిత్రం కోసం ముఖేష్ సుచిత్ర పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో తర్వాత ప్రేమ యుద్ధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. తరువాత నాని ఈ చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ను ఏవియేషన్ హబ్ గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను ఏవియేషన్ హబ్ గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్ మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం. ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం డిస్కముల ద్వారా కూడా 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షలు కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000 సబ్సిడీతో ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివుతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో

0: పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్చభారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్చభారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్చభారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్చభారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
1: కూడే కీ బద్బు కో బర్దాస్త్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ్ మే ఇస్ అభియాన్ కే महानायक है. स्वच्छ भारत मिशन अर्बन 2.0 कितनी ही बेटियों को स्कूल में शौचालय न होने की वजह से पढ़ाई छोड़नी पड़ती थी. अब इन सब में बदलाव आ रहा. इन सफलताओं आज के नए संकल्पों पूज्य बापू के चरणों में अर्पित करता हूँ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్చాంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్సరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ మాధ్యమేన నిర్మితానాం అవసరాణాం ఉపయోగాయ సంబద్ధ సంకటాన్ నివారణాయ ఆహూతవాన్. న్యూయార్క్ నగరే అంతరాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సః అధ్యక్షః అభవత్. శ్రీజయశంకరః అద్య న్యూయార్క్ నగరే 81వ సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాం సంబోధయిష్యతి. విదేశసచివః విక్రమ మిశ్రీ ఇత్యేషః వికాసశీల రాష్ట్రాణాం కృతే అధికం స్వరం దాతుం UNSC ఇత్యస్య తాత్కాలిక పరిష్కారాయ ఆహూతవాన్. ఒడిశా ఛత్తీస్గఢ బిహార ఉత్తరప్రదేశేషు చ నిరంతర వృష్టిః సామాన్య జీవనే బాధాం జనయతి. అద్య ఉత్తరప్రదేశస్య ఉత్తరాఖండస్య ఛత్తీస్గఢస్య మధ్యప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్ట్యై సంచేతనా ప్రసారితాస్తి. అపి చ భారతీయ పురుష మహిళా కబడ్డీ దళాని ఏషియన్ క్రీడాయాం స్వర్ణ పదకాన్ని విజితవంతః. అథ వార్తా విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ మాధ్యమేన ప్రాప్త సంభావనానాం ఉపయోగస్య పరిణామానాం పూర్వానుమానస్య సంకటానాం శమనస్య చ ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. మంత్రిణా ఇదం వక్తవ్యం గ్రీస్ దేశస్య విదేశమంత్రిణా జార్జ్ గెరాపెట్రైటిస్ ఇత్యనేన సహ అంతారాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సహ అధ్యక్షతావదౌ ప్రదత్తం. కార్యక్రమస్య సమయే డాక్టర్ జయశంకరః పునః దృఢీకృతవాన్ యత్ సంయుక్తరాష్ట్రసంఘే భారతస్య ప్రాథమికతా ఏఐ తథా సముద్రీయ సురక్షయోః విషయే అస్తి. సహ అధురేఖితవాన్ యత్ నవదిల్లీ ఘోషణాపత్రే ఏఐ సంసాధనానాం లోకతాంత్రిక ప్రవేశః సురక్షిత విశ్వసనీయ ప్రణాళ్యాః నిర్మాణం మానవ క్షమతా నివేశః ఆర్థిక వృద్ధేః సామాజిక కళ్యాణస్య చ కృతే ఏఐ ఇత్యస్య ఉపయోగస్య చ విషయే మహత్వం వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య న్యూయార్క్ నగరే 81వ సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాయాః ఉచ్చస్తరీయం సత్రం సంబోధయిష్యతి. సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాయాః 81వ సత్రస్య విషయః విశ్వాసస్య పునర్స్థాపనం పరివర్తనస్య ప్రబంధనం ఏకః సంయుక్తరాష్ట్రసంఘః ఇత్యస్తి. సామాన్యసభాయాం 93 సంయుక్తరాష్ట్రసంఘస్య సదస్య రాష్ట్రాణాం అధ్యక్షాః ప్రధానమంత్రిణః వరిష్ఠ ప్రతినిధయః చ సమ్మిళితాః భవంతి. యే ప్రముఖేషు అంతరాష్ట్రీయ విషయేషు స్వప్రతిబద్ధతాం స్థితిం చ నిరూపయంతి. సంయుక్తరాష్ట్రసంఘస్యానుసారం 81వ సత్రం వైశ్విక సహయోగస్య పునరుత్థాని సుస్థిర వికాస లక్ష్యాణాం ప్రగతి విషయే శాంతేః గౌరవస్య సమానతాయాః చ కృతే సామూహిక కార్యస్య ప్రోత్సాహనే చ కేంద్రితః భవిష్యతి. విదేశ సచివః విక్రమ మిశ్రీ సంయుక్త రాష్ట్ర పరిషదః పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రతిపాద్య వికాసశీల రాష్ట్రాణాం కృతే ప్రబల ప్రతినిధిత్వస్య మహత్వం ఉక్తవాన్. న్యూయార్క్ నగరే ఆయోజితస్య సంయుక్తరాష్ట్రమహాసభాయాః 81వ సత్రస్య కాలే గ్రూప్ ఆఫ్ G77 ఇత్యస్య విదేశమంత్రిణాం 50వ వార్షికోపవేశనే భారతీయ విదేశసచివేన మిశ్రివర్యేణ వైశ్విక రాష్ట్రాః సమాహూతాః

తథా చ నియమపాలకైః నియమనిర్మాతృభిః సామూహిక ప్రయాసాః కర్తవ్యాః ఇత్యపి ప్రతిపాదితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ప్రాతః 11 వాదనే ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణి దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః అవదత్ యత్ బాలానాం మధ్యే మాదక ద్రవ్యాణాం దురుపయోగః న కేవలం సార్వజనిక స్వాస్థ్యస్య విషయరూపేణ అపితు బాల సంరక్షణస్య విషయరూపేణాపి విచారణీయః. సః అద్య పటనానగరే బాల్యావస్థాయాః పునః స్థాపనం, మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య నివారణం తథా చ పరిచర్యాయాః సంరక్షణస్య చ ఆవశ్యకతాయాం బాలకానాం పునః ఏకీకరణం ఇత్యస్మిన్ విషయే చర్చా సత్రం సంబోధయనాసీత్. ముఖ్య న్యాయాధీశ మాదక ద్రవ్యాణాం ఉపయోగేన పీడితానాం బాలకానాం సురక్షాయాః చికిత్సాయాః పరామర్శస్య పునర్వసనస్య శిక్షాయాః పారివారిక జీవనస్య చ పునః ఆరంభస్య అవసరాణాం సునిశ్చితతాయాః విషయే అవధానం దత్తం. విత్తమంత్రాలయేన ఉద్ఘోషితం యత్ ఉపభోక్తృణాం సౌవిధ్యాయ శ్వః రవివాసరే సర్వాః సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంస్థాః క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ సంస్థాః చ ఉద్ఘాటితాః స్థాస్యంతి. మంత్రాలయేన ఉక్తం యత్ అయం నిర్ణయః మాసస్యాస్య 28తః 30 దినాంకపర్యంతం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ద్వారా ఆహూతస్య త్రిదివసీయ రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యావరోధస్య సందర్భే గృహీతః. స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయస్య సచివ పుణ్య సలిలా శ్రీవాత్సవః ఇత్యసా న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య ఉచ్చస్తరీయ సభాయాం వైశ్విక మహమ్మారీ సజ్జతాం ప్రతిక్రియాం చ సుదృఢీకర్తుం భారతస్య ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవతీ. సభాం సంబోధయంతి సచివ సర్వకారస్య సమాజస్య చ మధ్య మహమ్మారీ నివారణస్య ప్రతిక్రియాయాః చ విషయే భారతస్య సమన్విత దృష్టికోణం ప్రకటితవతీ. యస్మిన్ సంభావ్య స్వాస్థ్య ఆపత్కాలస్య విస్తృత శ్రేణీ అంతర్భవతి. సా భారతే ప్రయోగశాలాయాః జాలస్య విస్తారః ఆపత్కాలే సమన్వయః స్వాస్థ్య కర్మచారిణః చికిత్సా క్షమతాయాః కృతే చ కృతాః ప్రయత్నాః అధోరేఖితవతీ. యేన సునిశ్చితం భవతి యత్ స్వాస్థ్య ఆపత్కాలేషు ప్రభావిరూపేణ ప్రతిక్రియాం దాతుం వ్యవస్థాః సుసజ్జితాః సంతి. శ్రీమతీ శ్రీవాస్తవః ఇత్యేషా కోవిడ్-19 మహమ్మార్యాః పాఠాన్ సుస్థిర నివేశరూపేణ సంస్థాగత క్షమతాయాం స్థితి స్థాపక స్వాస్థ్య ప్రణాళ్యాం చ పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రదత్తవతీ. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన అద్య ఉత్తరప్రదేశ ఉత్తరాఖండ ఛత్తీస్గఢ మధ్యప్రదేశేషు చ కేషుచిత్ భాగేషు అతివృష్టేః సంభావనా ప్రకటితా. ఏతదతిరిచ్య బిహార హర్యాణా చండీగఢ దిల్లీ హిమాచలప్రదేశ ఝార్ఖండ్ ఒడిశా పశ్చిమబంగాళ సిక్కిం రాజ్యేషు అపి వృష్టేః పూర్వానుమానం ప్రకాశితం. ఉత్తరప్రదేశే 63 జనపదాని అతివృష్ట్యా ప్రభావితాని సంతి. అతివృష్టేః పూర్వానుమాన కారణాత్ తత్రత్య విద్య

విద్యాలయాః మహావిద్యాలయాశ్చ పిహితాః ఆసన్. సర్వేషు జనపదేషు ప్రశాసనేన ఉచ్చ సంచేతనాపి ప్రసారితా. జనాః అపి అధ్యర్థితా యత్తే గృహాద్ బహిః మా గచ్ఛంతు. భారతీయ క్రీడకైః అద్య జపాన్ దేశే ప్రవర్తమానాయాం నాగోయా ఏషియాయి క్రీడా స్పర్ధాసు కబడ్డీ, అథ్లెటిక్స్, స్క్వాష్, షూటింగ్ ప్రభృతి చతుర్షు స్పర్ధాసు చత్వారి పదకాన్ని ప్రాప్య స్వీయ స్థానం దృఢీకృతం ఇతి వార్తాః.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 DRFM మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 7:05 రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడిలో సస్యరక్షణ నూజివీడు మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ డాక్టర్ జి శాలిరాజు గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 అలానే రాత్రి 8:40 చిత్రమంజర్ల సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ రాత్రి 9:00 ఆంగ్లంలోను 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 20వ ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:20 మధుర గీతాలు మధురమైన పాత సినిమా పాటలు వింటారు. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 మరియు 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి, అనంతరం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సంపాదనా క్రమం, డాక్టర్ కెబి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో రబీలో శనగ పంట సాగులో సస్యరక్షణ వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవలాపఠనం, శ్రీ శారదా శ్రీనివాస్, 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం, 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ డి ప్రతిమ. రేపు ఉదయం 8:35

0: హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం రేపు ఉదయం 9:30 చిట్టి పలుకులు చిల్డ్రన్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుంది. రేపు ఉదయం 9:30 ఉదయం 10:00 వార్తావాహిని ప్రాంతీయ వార్తా విభాగం ద్వారా వార్తావాహిని ప్రసారమవుతుంది. ఉదయం 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలను ఉద్దేశించి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇది విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:00 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే వింటారు. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డిఆర్ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
1: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
4: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఇమెయిల్ను శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. 9:30 మధుర గీతాలు మధురంగా ఉన్నవి. సాంగ్స్ సెలక్షన్ సూపర్. ఉదయకిరణాలులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చక్కగా వివరించారు. మహాభారతంలో పాండవుల కోసం మయుడు నిర్మించే రాజభవనం లాంటిది, దానినే మయసభగా అంటారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. మానవుడి మనుగడే ఆర్టిఫిషియల్ అవుతుందా అనే భావన కలిగింది. నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. 23 భక్తిరంజనిలో అయ్యప్ప స్వామి వారి సుప్రభాతం చాలా బాగుంది. అనంతరం సూక్తి ముక్తావళిలో ఉత్తమ జన్మ గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ. ప్రపంచ ఆల్జిమర్స్ డే గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఈమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రాశారు. మీ కేంద్రం నుండి ప్రసారమైన భావలహరి కార్యక్రమంలో గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని మాటలు, కొన్ని పాటలు విన్నాం, చాలా బాగుంది అంటూ రాశారు. ఈమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు. 20 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బైబుల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచిన నిర్వాహకులకు మా వందనాలు అందిస్తున్నాం. 21 సోమవారం ఉదయం శివకీర్తనలు విని తరించాం. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభంలో శ్రీ స్వామివారిని సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రత్యేక వ్యాఖ్యానం వింటుంటే మేము కూడా ఆ మాడవీధుల్లో ఉన్నామా అనిపించింది. వ్యాఖ్యానం అందించిన శ్రీ కె. నరసింహ గారికి,

శ్రీ కె రామానుజాచార్యులు గారికి, నిర్వహించిన శ్రీ సుధాకర్ మోహన్ గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. సెప్టెంబర్ 22 మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వినితరించాం. సెప్టెంబర్ 23 బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు వినితరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ జన్మ గురించి శ్రీ వద్దిపతి పద్మాకర్ గారు అందించిన వివరణ ఎంతో వివరణాత్మకంగా ఉంది. వారికి మా నమస్కారాలు అందజేసుకుంటున్నాం. సాయంత్రం ప్రసారమైన మనసులు కలిసిన వేళ నాటిక విన్నాం. మంచి సందేశం అందజేసింది డబ్బు కాదు మనసు ముఖ్యం అని చాటి చెప్పిన నాటిక. నాటికలో పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. నాటిక రచించిన రచయితకు పాల్గొన్న కళాకారులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఈమెయిల్ ను శ్రీముఖలింగం నుంచి నాగలక్ష్మి గారు రాశారు. గౌరవనీయులైన ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. సెప్టెంబర్ 21 భక్తిరంజనిలో దారిద్ర్య దుఃఖ దహన శివస్తోత్రం బాగుంది సార్ అంటూ రాశారు. ఈమెయిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు శ్రోతలు పంపిన అభిప్రాయాలను చక్కగా చదివారు. వారికి సర్వదా కృతజ్ఞతలు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశారు. విని భక్తి పారవస్యం పొందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి మా ధన్యవాదములు. సోమవారం సాయంత్రం 6:35 అన్నమాచార్య సంకీర్తనలు చాలా బాగున్నాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్రం నుంచి విన్నాను, చాలా బాగుంది. 9:30 పాటకు వేలాయరా వాట్సప్ పాటలు చాలా బాగున్నాయి. మంగళవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్తి గీతాలు చాలా బాగున్నాయి. 6:30 సూక్తి ముక్తావళిలో ఈర్ష గురించి చాలా చక్కగా వివరించారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చిన్న మసీదు వీధి మహిళలు సమర్పించిన కదంబ కార్యక్రమంలో భద్రాచలంలో శ్రీ రాములవారి కళ్యాణం గురించి, అలాగే గొల్లమామిడిలో కూడా భద్రాచలంలో జరిగే కళ్యాణంలా జరుపుతారని చాలా చక్కగా వివరించారు. అనంతరం వంట చిట్కాలు కూడా చాలా బాగున్నాయి. రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయం మీద చాలా చక్కగా వివరించారు. అనంతరం వినిపించిన కథానిక చాలా బాగుంది. రాత్రి 9:30 గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు చాలా బాగున్నాయి. బుధవారం సాయంత్రం 6:35 మనసులు కలిసిన వేళ నాటిక చాలా బాగుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణలో చాలా బాగుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం అంతర్జాతీయ వార్తలు చాలా చక్కగా వివరించారు. 9:30 గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం చాలా బాగుంది. గురువారం ఉదయం 6:10 భక్తిరంజనిలు, జయదేవుని అష్టపదులు, నిత్య సంతోషిణి గారు ఆలపించిన భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్య గురించి చాలా చక్కగా వివరించారు చూడమణి గారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఒంగోలు గోసంతతి గురించి అన్నదానం చిదంబరం శాస్త్రి గారు చాలా చక్కగా వివరిస్తూ ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. వారికి మా నమస్సులు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తెలుగు జాతీయాల గురించి ఎస్ రంగమ్మ గారు చక్కటి గళంలో చాలా బాగుంది. ఇంత చక్కని కార్యక్రమం అందించిన మార్కాపురం కేంద్రం వారికి, డైరెక్టర్ గారికి, రంగమ్మ గారికి మా ధన్యవాదాలు. రాత్రి 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన ప్రత్యేక కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం విని చాలా ఆనందించాం. ముఖ్యంగా గురువారం రాత్రి 9:30 ప్రతి వారం ఖచ్చితంగా వింటాను, చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది కవులను, కళాకారులను, నేపథ్య గాయకులను, హీరో హీరోయిన్, సినిమా కళాకారులను పరిచయం చేసిన ఒకే ఒక వేదిక ఆకాశవాణి. వారికి సర్వదా కృతజ్ఞతలు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డియర్ ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ద స్టేషన్ డైరెక్టర్, డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233311.

0: 6. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే శ్రోతల మాట @gmail.com SROTALAMATA శ్రోతల మాట @gmail.com
1: మీరింతవరకు డీర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా మనసారా ఈ చిత్రం కోసం కృష్ణ చైతన్య పాడిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో తరువాత. మున్న ఈ చిత్రం కోసం నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్, సాధన సర్గం పాడిన ఈ పాట విన్నాము.

మీరు వింటున్నారు సినిమా పాటలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై. కార్యక్రమాల తర్వాత యోగి ఈ చిత్రం కోసం టిప్పు సునీత పాడిన ఈ పాట విందాం.

7:45, 8:45, 9:45, అలానే రాత్రి 9:30, 10:20 వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలు కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడినైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్టంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరపున ప్రకటన చేస్తూ, దక్షిణార్థ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ

సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈ రోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్ లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చేతులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి షాలురాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, డాక్టర్ జి శాలురాజు గారి ప్రసంగం.
3: ఈరోజు మామిడిలో సస్యరక్షణ అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేటువంటి పంట పంటల్లో మామిడి అనేది చాలా పెద్ద పండగ కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మామిడిలో చూస్తే రైతులు ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సవాళ్లు, ముఖ్యంగా యొక్క చీడపిడులు, ఇంకా మరి పూత రాలటం, పిండ రాలడం అని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వాటి గురించి మనం తెలుసుకుందాం. మరి రాబోయే సీజన్ కి ముఖ్యంగా పూత త్వరగా రావాలన్నా మరి పూమొగ్గ దశలోనే మరి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టాలి కంపల్సరిగా. ముఖ్యంగా పూమొగ్గ దశలో రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటారు, లేకపోతే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలండి. అలా కాకుండా మనకు పూతంతా ఒకటేసారి రావాలన్నా ఇంకా కావాలి అనుకుంటే మనకు మల్టీకే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, వాటితో పాటుగా అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు పూతంతా ఒకటేసారిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మధ్య కాలంలో మేము గమనించినది ఏంటంటే చాలా తోటల్లో మనకు యొక్క మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ అంటే పోషక లోపాలు కూడా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క జింక్, బొరాను అనేది కూడా మన ఐరన్ కూడా కంపల్సరిగా పిచికారి చేసుకున్నట్లయితే యొక్క పోషకాలను కూడా మనం సవరించుకున్న వారం అవుతామండి. దాని తర్వాత ఇక పురుగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క షాకీ దశలో అంటే ఈ యొక్క ఆగస్టు యొక్క సెప్టెంబర్ మాసాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యొక్క తేనెమంచు పురుగులు అంటారండి హాపర్స్ ఎక్కువగా గమనించడం జరిగింది. అంటే ఇవి ఎక్కువగా యొక్క లేత ఆకులు, కొమ్మల్ని, పూత కాడలను ఆశించి రసాయన పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. దీనివల్ల లేత ఆకుల చివర్లు మరి మనకు ముడుచుకొని పోవటము కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మామిడిలో యొక్క తేనెమంచు పురుగును ఒక ప్రధానమైన శత్రువు పురుగుగా మనం పరిగణిస్తాం. మామిడిలో ఒకసారిగా పూతంతా రాలిపోవటానికి, పూత మాటిపోవటానికి ప్రధాన కారణం యొక్క మ్యాంగో హాపర్స్ తేనెమంచు పురుగు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి ఎటువంటి తోటల్లో ఉంటాయంటే ఎక్కడైతే మనకు నీడెక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉండి ఉన్న తోటల్లో కంపల్సరిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. మరి వీటిని మనము ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఒక్క యొక్క రసాయనిక పురుగు మందు వినియోగం వల్ల ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనము నియంత్రించుకోలేము. కంపల్సరిగా రైతులందరూ ఈ యొక్క సస్యరక్షణ పద్ధతుల్ని చేపట్టాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క హన్ సీజన్ లో కూడా కంపల్సరిగా రైతులు కొన్ని చిన్న చిన్నటువంటి ఈ యొక్క యాజమాన్య పద్ధతులు అంటే కోత అనంతరం కంపల్సరిగా ఈ యొక్క జూన్ జూలై మాసాలలో మనకు ఎప్పుడైతే కోతలు అయిపోతాయో అప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కడైతే ఈ యొక్క క్రిస్ క్రాస్ బ్రాంచెస్ కానీ అంటే అడ్డుదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని కానీ లేకపోతే ఎండిపోయిన కొమ్మల్ని కానీ పురుగు సోకినటువంటి కొమ్మల్ని, తెగులు వచ్చినటువంటి కొమ్మల్ని కంపల్సరిగా మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టును పలచల చేసుకున్నట్లయితే తద్వారా గాలి వెలుతురు అనేది మనకు చెట్టుకు వస్తుందండి. దానివల్ల ఈ యొక్క హాపర్స్ అనేది కూడా చాలా వరకు దాని యొక్క ఉధృతి

తగ్గుతుంది. మాక్సిమం రైతులు మన యొక్క ప్రూనింగ్ అనేది చేయకపోవడం వల్ల మనకు తోట అంతా కూడా కప్పేసి ఉండటం వల్ల, నీడ ఎక్కువగా ఉండటం వల్ల మనకు ఈ యొక్క తేనెమంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకు కంపల్సరిగా మనకి తోటలో వాటర్ ఎక్కువగా మనం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో బిందు పద్ధతిలో తోటకు నీరు అందించినప్పుడు కూడా ఈ యొక్క హాపర్స్ ఉధృతి తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా అన్ సీజన్ లో అంటే ఇప్పుడు మనం కంపల్సరీ యొక్క సెప్టెంబర్ మాసాల్లో ఏదైనా ఒక స్ప్రే అంటే పురుగు మందు కానీ లేకపోతే మనకు వేప గింజల కషాయం గానీ వేప నూనె గానీ ఒక 3 ml లేకపోతే వేప గింజ కషాయం 5% 5 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని మనము యొక్క చెట్టు మొదలు కాండము కొమ్మల మీద పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ హాపర్స్ అన్ని కూడా మనకు కాండం మీద అవి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు చూసినట్లయితే. కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక స్ప్రే మనం చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారండి, పసుపు రంగు జిగురట్టలు కంపల్సరిగా మనం ఎకరానికి 40 నుంచి 50 చొప్పున పెట్టుకుంటే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇంకా మనం తర్వాత ఇంకా కొన్ని రకాల జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఎంటమో ప్యాథోజెనిక్ ఫంగై జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసిన శిలీంద్ర నాశనం మెటారైజం అనే సోప్లియే లేకపోతే బెవేరియా బెసియానా 1x10^8 స్పోర్స్ గాఢత కలిగినటువంటి యొక్క శిలీంద్ర నాశనను 5 gs 1 లీటర్ చొప్పున కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి. ఇక చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందులైనటువంటి ముఖ్యంగా మొదటి పిచికారిలో మనకు యొక్క బూప్రోఫెజిన్ అన్న మందును 1.5 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు హాపర్స్ అనేది తగ్గలేదు అనుకుంటే రెండవ దఫాగా కంపల్సరిగా యొక్క బూప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మందును 1 gs 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే ఇమిడా క్లోప్రిడ్ అన్న మందును 0.3 ml లేకపోతే థయామిథాక్సమ్ అన్న మందును 0.3 gs 1 లీటర్ చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. కంపల్సరిగా ఒక పిచికారికి 15 నుంచి 20 రోజుల గ్యాప్ ఉండేలాగా రైతులు శ్రద్ధ వహించాలి. ఇంకా తగ్గలేదు అనుకుంటే మనకు మూడవ దఫాగా మాత్రమే కొత్త రకం మందునైనటువంటి పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 gs లేకపోతే డైనోటెఫ్యురాన్ అన్న మందును 0.2 gs 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఇక మనం పిచికారీ కూడా చేసేటప్పుడు కంపల్సరిగా మామిడిలో బాగా పూత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోకూడదు. పూమొగ్గ దశలోనే పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఫలదీకరణానికి ఉపయోగపడే పాలినేటర్స్ కూడా మనం నశించడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా రైతులందరూ కూడా ఈ జాగ్రత్త వహించాలి. ఇంకా మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ యొక్క పిచికారీ ఒక ఆకుల మీదనే కాకుండా చెట్టు మొదలు కాండము మనము కొమ్మలు పైన కూడా తరిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనకు మామిడిలో అతి ముఖ్యమైన పురుగు చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ మధ్య కాలంలో మనకు నల్ల తామర పురుగులు కోడిపేన అని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన అధిక సంఖ్యలో చేరి రసాన్ని పిలిచి మనం నష్టం కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా పిందెల మీద కూడా ఆ యొక్క చర్మాన్ని గోకి రసం పిలచడం వల్ల యొక్క ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగ అనేది కూడా మనం ఏర్పడడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీటికి కూడా ఏంటంటే రైతులు విపరీతంగా పురుగు మందులు అదేవిధంగా మార్కెట్ లో లభ్యమవుతున్నటువంటి బయోమందులు కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ మిక్చర్స్ కూడా మనం విపరీతంగా వాడడం ఇంకోటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడడం వల్ల కూడా యొక్క నల్ల తామర ఉధృతి బాగా పెరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ యొక్క పురుగు మందుల ద్వారానే యొక్క నల్ల తామర పురుగును నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్ల తామర పురుగు సమగ్ర సస్య రక్షణ చర్యలు మనం చూసుకున్నట్లయితే తోటను ఎప్పుడు కూడా మనము కలుపు లేకుండా శుభ్రంగా పెట్టుకోవటం, ముఖ్యంగా కొన్ని రకాల కలుపు మొక్కలు వీటికి ఆవాసాలుగా నివాసాలుగా ఉంటాయి కాబట్టి కలుపు మొక్కలు అనేది సమూలంగా నివారించుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదివరకు చెప్పినట్లు బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలి రంగు జిగురట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున మనం పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే పూత దశ నుంచే కొంచెం వేప సంబంధిత మందులు పిచికారీ చేసుకోవటం, లేకపోతే జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి శిలీంద్ర నాశులు అయినటువంటి ఈ యొక్క బెవేరియా బెసియానా కానీ లేకపోతే లెకానిసిలియం లెకానీ కానీ లేకపోతే మెటారైజియం అనైసోప్లియా మందుల్ని మనం 5 gs 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు బెసిల్లస్ ఆల్బస్ అని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కాంబినేషన్ లో మనకు ICAR NBIR వారు ఒక మైక్రోబియల్ కన్సార్షియం కూడా మరి డెవలప్ చేశారు.
సో ఆ వాటిని కూడా ఒక 6 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కొన్ని రకాల మిత్ర పురుగులు కూడా పరిశోధన దశలో ఉన్నవి, సో వాటిని కూడా మనం సంరక్షించుకుంటూ వీలైతే వాటిని కూడా మనం రిలీజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క కోడిపేను మన

భరించుకోవచ్చు. లాక్టోబాసిల్లస్ పెల్లెసెన్స్ అన్నది మనకు లభ్యం అవుతూ ఉన్నాయి, అవి ఇంకా పరిశోధనలు ఉన్నాయి. సో అవి కూడా మనకు వచ్చిన తర్వాత మనం రిలేట్ చేసుకుంటే మామిడిలో నల్లతామర గురించి సమగ్రవంతంగా జీవ నియంత్రణ పద్ధతులనే మనం కంట్రోల్ చేసుకోవాలి. రసాయనిక పద్ధతిలో వీటిని కంట్రోల్ చేసుకోవటం కష్టం, ఎందుకంటే ఇది కొత్త రకం పురుగు, మనకు వేరే పంట మిరప పంట నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క సూచనను తప్పకుండా పాటించాలి. ఇకపోతే అన్ని చేసిన తర్వాత మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా కొంచెం సేఫ్ కెమికల్స్ స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే స్పైరో టెట్రామెట్, లేకపోతే స్పైనోటరామ్, లేకపోతే ఫ్లూక్సా మెటామైడ్ అన్న మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పిన కలిపి పిచికారీ చేసుకోవటం, లేకపోతే టోల్ఫెన్ పైరాయిడ్ అన్న మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరిగా ఒక పిచికారికి ఇంకో పిచికారికి 15 నుంచి 20 రోజుల గ్యాప్ లో యొక్క పురుగు మందుల్ని మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగుని మనము నివారించుకోవచ్చు. క్రిప్టోతిస్ డార్సాలిస్ అన్న తామర పురుగు మనకు ఎక్కువగా ఉన్నది, కానీ ఈ మధ్య కాలంలో మామిడిలో మనకు మిరప నుంచి వచ్చినటువంటి త్రిప్స్ పాలిస్పైనస్ అన్నది ఎక్కువగా ఉండటం వలన మనకు యొక్క మామిడిని ముఖ్యంగా పూతను రసం పీల్చి నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు కంపల్సరిగా యొక్క స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవటం, యొక్క జీవ శిలీంద్ర నాశనలు ఉపయోగించుకోవటము, వేప సంబంధిత మందులు వాడుకోవటము, లేకపోతే ప్రిడేటర్స్ ను మన తోటలో విడుదల చేసుకున్నట్లయితే మన సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే యొక్క పూత దశలో యొక్క పూతను తినే గొంగలి పురుగులు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇవి కూడా గత 2-3 సంవత్సరాల్లో బాగా ఎక్కువగా విపరీతంగా ఉండి పూతనంతా తినేసి కాడలుగా చేసి మూడుగా మార్చడం జరిగింది. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగులు కాయ మీద గోకి తినడం వల్ల కాయ కూడా నాణ్యత తగ్గిపోయి మార్కెట్ లో మనకు అధిక ధర అనేది రాదు. కాబట్టి వీటి నివారణకి ఏమిటంటే మనకు కంపల్సరిగా ఎక్కడైతే ఈ యొక్క గొంగలి పురుగుల గుడ్లు కానీ ఆ యొక్క లార్వాలు కనపడినట్లయితే వాటిని మనం సేకరించి నాశనం చేయాలి. తర్వాత లైట్ ట్రాప్స్, దీపపు ఎరువులు అంటారు, 160 వాట్ బల్బ్స్ సామర్థ్యం కలిగిన వాటిని హెక్టార్ కు ఒక చొప్పున పెట్టుకున్నట్లయితే రెక్కల పురుగులు వాటికి ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇక మనకు సిఫారసు మేరకు ఇక ఎమామెక్టిన్ బెంజయేట్ అన్న మందును 0.4 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ అన్న మందును 0.35 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కొనుక్కొని పిచికారీ చేసుకోవాలి. లేకపోతే ఇక స్పైనోసాడ్ తో పాటుగా అజాడిరక్టిన్ 10,000 ppm అన్న మందును 2 మిల్లీలీటర్లు మరియు స్పైనోసాడ్ మందు 0.35 మిల్లీలీటర్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పూతను తినే గొంగలి పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు కాయ దశలో కూడా ముఖ్యంగా ఈ యొక్క కాయ తొలచు పురుగు అంటారు, ఫ్రూట్ బోరర్, ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది, అది ఎక్కువగా మనం నష్టం కలగజేస్తూ ఉంటది. కాబట్టి ఇవి కాయలు చిన్న సైజు లో ఉన్నప్పుడే మనకు కాయ ముక్కు లేదా ఎంట్రన్స్ భాగంలో చిన్న రంధ్రం చేసుకుని కాయ తొలచు పురుగు లోపలికి వెళ్లి కాయను అంతా కూడా మనకు తినేస్తూ ఉంటుంది. కాయ తొలచు పురుగు సోకినటువంటి కాయలు చెట్టుకు బయలుదేరడం ప్రధాన లక్ష్యంగా మనం గమనించుకోవచ్చు. సో వీటిని కూడా మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులనే చేపట్టాలి. సో వీటి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే యొక్క ఫ్రూట్ బోర్ రాసించినటువంటి కాయలు మనం తోటలో అలానే పడివేయకుండా వాటిని అన్నిటినీ సేకరించి తగలబెట్టడం మొదట చేయవలసిన పని. అదేవిధంగా కోత అనంతరం కంపల్సరిగా ఈ యొక్క కాండం పగుళ్ళలో కానీ లేకపోతే కొమ్మలు కానీ ఎండిపోయిన కొమ్మల్లో ఈ యొక్క ఫ్రూట్ బోరర్ యొక్క కోశస్థ దశలు అంటే ప్యూపల్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేసి మనం నాశనం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క రెక్కల పురుగులు వచ్చేసి మనకు ఈ నెక్స్ట్ సీజన్ లో ఈ యొక్క మామిడి కాయలను ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటది. వీటి కూడా మనం వీలైతే లైట్ ట్రాప్స్ పెట్టుకోవటం. ఇంకోటి ఈ మధ్య కాలంలో మనకు ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మనకు లభ్యం అవుతూ ఉన్నాయి మార్కెట్ లో. ఉద్యాన శాఖ వారు కూడా మనకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఫ్రూట్ కవర్స్ కూడా కాయ మనకు 80 నుంచి 100 గ్రాములు లేకపోతే నిమ్మకాయ సైజు లో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్స్ వాడినట్లయితే ఈ యొక్క ఫ్రూట్ బోరర్ నుంచి సమూలంగా మనము కాయలను మనం కాపాడుకోవచ్చు, నాణ్యమైన కాయలను మనం పండించవచ్చు. ఇకపోతే మనము పిచికారీ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా ఫ్రూట్ బోరర్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మనం పూత దశ నుంచే వేప సంబంధిత మందుల్ని మార్చి మార్చి మనకు 15 డేస్ 20 డేస్ లో స్ప్రే చేసినప్పుడు 2 మాసాల వరకు కంపల్సరిగా వీటిని కూడా నివారించుకోవచ్చు. లేకపోతే మనకు శనగగింజ సైజ్ లో అంటే పీ స్టేజ్ లో మనకు యొక్క కాయలు ఉన్నప్పుడు యొక్క బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మరి మామిడికాయలు లెమన్ సైజ్ లో నిమ్మకాయ సైజ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క కాయ తొలచు పురుగు ఉధృతి మనం గమనించినట్లయితే దీనికి మనకు వేప నూనె 3,000 ppm 2 మిల్లీలీటర్లు వీటితో పాటుగా క్లోరోపైరిఫాస్ అనే మందును 50 EC
2 మిల్లీలీటర్లు, 1 లీటర్

చొప్పున కలుపుకుని మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయతొలచు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క ఇంపార్టెంట్ పురుగు మనకు ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ అంటారు. ఈ పండు ఈగ కూడా మనము ఎక్కడైతే తోటల్లో కాయల్ని లేట్ గా హార్వెస్ట్ చేసినట్లయితే, అంటే లేట్ గా కోత కోసినట్లయితే, ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క పండు ఈగ ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆడపురుగులు లేట్ గా కోసినటువంటి కాయల్ని ఆశించి పక్వానికి వచ్చినటువంటి కాయల్ని ఆ చర్మాన్ని తొలిచి గుడ్డు అనేది లోపల పెడుతుంది. ఆ గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపల చేరి ఆ గుజ్జును తిరిగి మనం నాశనం కలగజేస్తూ ఉంటాయి. మనం మామిడిని చూసినట్లయితే, కాయని చూసినట్లయితే ఎక్కడైతే ఒక రంధ్రం ఉండి అక్కడ ఒక నల్లటి మచ్చలు గాని డాగ్ ఏర్పడి అక్కడ నుంచి జిగురు లేదా రసం కారుతూ ఉన్నట్లయితే అది పండు ఈగ సోకినటువంటి మన కాయగా గుర్తించవచ్చు. అంతేకాక ఆ పండు ఈగ ఆశించినటువంటి ప్రాంతం కొంచెం మెత్తగా ఉండటం, తర్వాత క్రమేపీ అది లోపల కుళ్లిపోయి చెడు వాసన రావటం, అటువంటి కాయలు త్వరగా రాలిపోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పండు ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి కంపల్సరిగా ఇక సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా పండు ఈగ ఆశించినటువంటి కాయల్ని మనం తోటలో అదే అలానే పడివేయకుండా వాటిని అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కొంచెం చెత్త వేసి తగలబెట్టడం అనేది ముందుగా చేయాల్సినటువంటి చర్య. ఫ్రూట్ కవర్స్ లభ్యమైతే ఫ్రూట్ కవర్స్ వాడుకుంటే కూడా మనకు పండుగ గురించి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేకపోతే మామిడిలో ముఖ్యంగా మనం ఇక జామ గాని బత్తాయి గాని దోస అనే పంటలు మనం పండించకూడదు. ఎందుకంటే వాటిలో కూడా ఇక పండుగ అనేది విద్యుత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోకుండా ఉండటం. ఇంకా మనం చూసినట్లయితే ఇక పండుగను మనకు మానిటర్ చేసుకోవటానికి కంపల్సరిగా మనకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అన్నవి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మనం మానిటరింగ్ చేసుకోవటానికి ఎకరానికి 4 నుంచి 6 చొప్పున పెట్టుకోవాలి. సో మనకు ఆ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్ లో 5 కన్నా ఎక్కువ పడినాయంటే మనం వెంటనే యొక్క విషపు ఎరలు తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎరలు కూడా మనకు ఏంటంటే బెల్లం 100 గ్రాములు వేసుకుని దానికి మనం కొంచెం డెల్టా మెత్రిన్ అన్న మందు కాని లేకపోతే మెలాథియన్ అన్న మందు 2 మిల్లీటర్లు వేసుకుని కొంచెం పులిసిన కళ్ళు మనం వేసుకుని ప్లేట్లు అక్కడక్కడ 250 ml చొప్పున అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క విషపు ఎరకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇంకా మనం చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందుల పిచ్చికారి అన్నది చేయాలి. అది కూడా కోతకు 3 నుంచి 4 వారాల ముందు మాత్రం మనం ఇది పిచ్చికారి చేసుకోవాలి. ఎందుకంటే మామిడి అన్నది మనం తింటాం కాబట్టి రసాయనిక పురుగు మందులు లేనటువంటి రెసిడ్యూస్ లేనటువంటి వాటి కోసం మనకు స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు లేకపోతే డెల్టా మెత్రిన్ అన్న మందును 2 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనము యొక్క పండుగనే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులు ఇక్కడ ముఖ్యంగా గమనించాలంటే మనకు ఉధృతి ఎక్కువగా ఉంది, మనకు యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎక్కువగా మనము అడల్స్ ఎక్కువగా గమనిస్తున్నాం, రెక్కల పురుగులు గమనిస్తున్నాం అన్నప్పుడు 4 నుంచి 6 చొప్పునే కాకుండా ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అంటే 10 గానీ 15 గానీ పెట్టుకుంటే ఎక్కువగా మనము ఇది సింపుల్ మెథడ్ లో మన ఎకో ఫ్రెండ్లీ మెథడ్ ద్వారా మనం ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై అడల్స్ ని మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, చంపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ల్యూర్స్ ను కూడా మనకు మామిడి పరిశోధన కేంద్రం నూజివీడ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తి గల వారు మనం నూజివీడ్ పరిశోధన కేంద్రాన్ని మీరు సంప్రదించినా కూడా ఇక ఫ్రూట్ ఫ్లై లూర్స్ ని మనము ఇవ్వటానికి అవకాశం ఉంది, అందరూ కూడా గమనించండి. ఇంకా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు కాయదశలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎల్నినో కండిషన్స్ లో చూస్తే మనకు ఎక్కువగా మామిడిలో ఈ యొక్క స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారు, పులుసు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ ఎక్కడొస్తాయి అంటే నిర్లక్ష్యం చేసినటువంటి తోటలు, ముదురు తోటలు, పోషణ లేనటువంటి తోటలు లో ఎక్కువగా. అదేవిధంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే ముదురు ఆకులను ఎక్కువగా ఆశించి ఆ రసం పిలిచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పాలిపోయినట్లు ఎల్లో కలర్ గా రావడం జరుగుతుంది. తర్వాత ఆకంతా కూడా మనం పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో సివియర్ కండిషన్స్ లో మనకేంటంటే కాయల మీద కూడా ఆశించి ఈ యొక్క పులుసు పురుగు నాశనం చేస్తుంది. ఎక్కడైతే ఈ పులుసు పురుగులు ఆశించాయో అటువంటి ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించి తగలబెట్టేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా చేయకుండా మనం చేసినట్లయితే కంపల్సరిగా తోటంతా కూడా ఈ యొక్క పులుసు పురుగు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కొమ్మలు అయితే ఏ ఆకులు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కత్తిరించి తగలబెట్టి నాశనం చేయండి. తదుపరి మనము ఈ యొక్క పురుగు మందులు మనం పిచ్చికారీ బూప్రొఫెసిన్ అన్న మందును మనం 2 మిల్లీలీటర్లు వీటితో పాటుగా ఆగ్రోస్ప్రే ఆయిల్ లేకపోతే మినరల్ ఆయిల్ లేకపోతే పెట్రోలియం ఆగ్రోస్ప్రే ఆయిల్ అంటారు. సో అది ఒక 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున ఒక పిచికారి చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.5 మిల్లీలీటర్లు వీటితో పాటుగా పెట్రోలియం ఆయిల్ లేకపోతే ఆగ్రోస్ప్రే ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది. అది 10

0: మిల్లీలీటర్ ఒక లీటర్ చొప్పున కలుపుకొని ఈ పురుగు మందులు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పులుసు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాయ దశలో ఇంకొక పురుగు, ఒక రసం పిలిచే పురుగు జాతికి చెందిందే మనకు పిండి పురుగు. ఈ పిండి పురుగులు కూడా వ్యాక్సి కోటి తెల్లటి బూజు వంటి పదార్థంతో కప్పబడి లోపల గుంపులు గుంపులుగా పురుగులుండి కాయ నుంచి రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొమ్మలకు కూడా, పూత కాడలకు కూడా ఒక్కొక్కసారిగా ఈ యొక్క మీలీ బగ్స్ అంటారు, పిండి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తుంటాయి. సో వీటిని కూడా మనకేంటంటే తక్కువ కాయలకు లేకపోతే కొమ్మలకు కాడలకు ఉంటే వాటిని ఎక్కడి వరకు కట్ చేసి తగలబెట్టడం పద్ధతి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా. చెట్టు 1 మీటర్ ఎత్తు వరకు ఈ యొక్క యెల్లో కలర్ పాలిథిన్ షీట్స్ గానీ లేకపోతే టార్పాలిన్ పట్టలు గానీ లేకపోతే యొక్క స్టికీ ట్రాప్స్ అన్న కూడా మనకు ఉంటాయి, వాటిని అన్నింటినీ ఆ కాండం చుట్టూ 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనము చుట్టేసి దాని మీద జిగురు లేదా గ్రీజ్ పూసినట్లయితే పురుగులు చెట్టు పైకి రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇంకా మనము వీటికి కూడా కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగు క్రిప్టోలిమస్ మాంట్రోజేరియా అనే బదనికలు మనకు ల్యాబ్ లో మనకు పరిశోధన కేంద్రంలో ఉంటాయి. సో వాటిని మనం వదులుకున్నా కూడా ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా చివరి అస్త్రంగా మాత్రమే సిఫారసు చేసినటువంటి మందుల్లో మన యొక్క ప్రొఫినోఫాస్ గానీ లేకపోతే క్వినాల్ ఫాస్ మందు గానీ 2 మిల్లీలీటర్ చొప్పున లేకపోతే అసిఫేట్ అన్న మందును 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున వీటితో పాటుగా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ గానీ లేకపోతే షాంపూ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మామిడిని ఇంకా ఎక్కువగా నష్టపరిచే ఇప్పుడు తెగుళ్లు చూసుకున్నట్లయితే మనకు ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు అంటాం. సో వీటిని కూడా మనము ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు కూడా మనకు ఆకుల మీద కూడా పూత పూల మీద ఒకసారి పూత రెమ్మల మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆకులు అన్ని కూడా మనకు మాడిపోయి రాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటికి ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు గమనించామో వీటికి మనం కంపల్సరిగా సిఫారసు చేసినటువంటి కార్బండజెమ్ అయితే 1 గ్రాము లేకపోతే క్లోరోత్రెనిల్ అనే మందు ఫంగిసైడ్ 1 గ్రాము లేకపోతే సాఫ్ అంటే మ్యాంకో జబ్బు ప్లస్ కార్బండజెమ్ అన్న మందును 2 గ్రాములు లేకపోతే మ్యాంకో జబ్బు డైథేన్ M45 2.5 గ్రాములు మనకు లేకపోతే ప్రొపీనెబ్ 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. మనకు పౌడరీ మెల్యూ అంటారు, బూడిద తెగులు. సో ఇది కూడా ఏంటంటే మనకు రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి మన పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎక్కువ కూడా మనకు పూత అంతా కూడా మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. వీటి నివారణ కూడా మనకు ఈ యొక్క నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేకపోతే హెక్సాకోనోజోల్ గానీ లేకపోతే ప్రొపికోనోజోల్ గానీ లేకపోతే డైఫెన్ కోనోజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పిన కరువును పిచికారి చేసుకోవాలి. తెగుల్లో చూసుకున్నట్లయితే సూటీ మౌల్ అంటారు మసి తెగులు, ముఖ్యంగా ఈ హాపర్స్ ఇందాక చెప్పినట్టు స్కేల్ ఇన్సెక్ట్స్ వీటన్నిటి వల్ల కూడా ఇది ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద ఒక నల్లటి క్యాప్నోనిక్ ఫంగస్ డెవలప్ అయ్యి మనకు ఈ యొక్క మసితకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఏంటంటే ముందు ఆ రసం పిలిచే పురుగుల ఉధృతిని మనం అందులో పెట్టుకుంటే మనకు ఈ యొక్క మసితకులు అనేది రాదు. వీటికి ఇంకా ఆ మసితకులు ఏదైనా మనం నివారించుకోవాలి అనుకుంటే ఈ యొక్క స్టార్చ్ సొల్యూషన్ ని మనకు 1 కేజీలు కానీ 10 కేజీలు కానీ మనము తీసుకుని కొంచెం గోరువెచ్చని నీటిలో మనము వేడి చేసుకుని బాగా వేసిన తర్వాత దాన్ని 100 లీటర్లకు తగినన్ని వాటర్ పోసుకొని మనం బాగా ఎండ ఉన్న సమయంలో చెట్టు మీద పిచికారి చేసుకోవాలి. తదుపరి 4-5 రోజుల తర్వాత మనం ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా కూడా ఈ యొక్క మసి తెగులు సూటి మౌల్డ్ అనేది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడి మనం పొందవచ్చు. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తరువాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒక దానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్దతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే.
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై, అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్. पहली वाली बात कहाँ,
2: पर हम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమికుడు ఈ చిత్రం కోసం మనోస్వర్ణలత పాడిన ఈ పాట విందాము.

మీరింతవరకు చిత్రమందిర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 8:40 చిత్రమందిరి కార్యక్రమంలో వినవచ్చు. అదేవిధంగా రాత్రి 9:30 10:20 మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్

0: గుర్రం చంద్రశేఖర్.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మార్చి 13, 2026 గౌహతి అస్సాం నుండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు, వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
2: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం సార్.
1: ఇకండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
2: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది. రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతే లబ్ధిదారుడు సార్. డిబిటి పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్లో జమ అవుతుంది సార్.
1: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.
2: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
1: మీరు ఇందాకనే అన్నారండి డిబిటి అని.
2: అవును సార్.
1: అంటే డైరెక్ట్
2: బెనిఫిట్
1: బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అని చెప్పారండి.
2: నేరుగా లబ్ధిదారు అకౌంట్ లోనే జమ అవుతుంది.
1: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుందో తెలియజేస్తారు.
2: ఇది వరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్ళు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతలో కొంతైనా కూడా వాళ్లకు విత్తనాలు కొనడానికి గాని ఎరువులు కొనడానికి గాని పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమి సంహారక మందులు గాని వాళ్ళకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
1: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరున్నారు కాబట్టి బెనిఫిషియరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి, పిఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి.
2: ఎదుర్కొంటున్నారు రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ నో యువర్ కస్టమర్ అంటే బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్.
1: ఇకపోతే అండి, బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారా?
2: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఎందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింక్ కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ళ వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ళ వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో దానివల్ల ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు 3 విడతల్లో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
1: అయితే అండి, ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈకేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు.
2: అవును సార్.
1: నో యువర్ కస్టమర్, దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి.
2: ఖచ్చితంగా.
1: ఇప్పుడు మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విత్తాలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి. మరి ఇది మనకు డైరెక్ట్ గా అందుతుందా, లేకుండా మనం తీసుకున్న లోన్లో కట్ చేసేస్తారా?
2: అలాంటిది ఏముండదు సార్. రైతు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలో వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇది వరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళకి పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు

వాళ్లకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇదివరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్ లేకున్నా కూడా ఇవి చిన్న అమౌంట్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకోపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికి

0: సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్లకు ఒక 15 నుంచి 20 వేలు ఆసరా అవుతుంది. కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికైతే ఉపయోగపడతాయి సార్.
1: ఇక మరొక ప్రశ్న అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మనం ప్రభుత్వ చేయుత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పిఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయుత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
0: ఖచ్చితంగా సార్, రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధర్మం కింద కొంత సహాయం ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే, ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం, కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్లీ తిరిగి పిఎం కిసాన్ సమాధి నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
1: అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
0: లబ్ధి అనేది ఉండదు, లాభం
1: చేయుత ఉండదు,
0: అక్కడితో ఆగిపోతుంది.
1: ఎటువంటి
0: వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేకపోతే పిఎం కిసాన్ పోర్టల్లో గాని వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్ళీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
1: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి. మరి కౌలుకి ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
0: ఈ పథకము పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ళ సొంత భూమిని కౌలుకు ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పిఎం కిసాన్ లబ్ధిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరము 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున విన్నవించుకుంటున్నాను సార్.
1: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని 3 రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఎవరికి వర్తిస్తుంది?
0: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్లకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉండే రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు కూడా ఈ పథకం వాళ్ళని 5 ఎకరాల వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే, వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా గానీ వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ పథకానికి అర్హులు గారు వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
1: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు గాని పెద్ద వ్యాపారవేత్తలు గాని మరి వారికి ఇది వర్తించాలని
0: వర్తించదు సార్.
1: ఇకపోతే అండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ ఇన్స్టాల్మెంట్ అని చెప్పారు, ఇది మార్చి 13న గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు. ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది మార్చి నెలలో రిలీజ్ అయిందండి.

0: అంటే ఇది 2025-26కి వస్తుందా అండి? 26-27కి వస్తుందా?
1: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్, తర్వాత రెండో విడతగా 2025 సంవత్సరంలో విడుదల చేసినారు. మూడో విడతలుగా 2025 డిసెంబర్కు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి ఇది 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి
0: ఇక భరోసా సార్ ఇది. ఇక అండి ఈ రోజు 8 ఏప్రిల్ 2026 అంటే ఇక మీదట వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్ అంటే రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా అండి ప్రభుత్వం నుంచి చేయుత ఎక్కువ ఆశిస్తున్నారా, లేదంటే 6,000 సరిపోతాయా మీకు?
1: అదే సార్, మనం ఏదైతే రైతుకు మనము ఏదిచ్చినా మనము రైతు రుణం తీర్చుకోలేరు గాని రైతుకు ఇది ఆసరా ప్రభుత్వ పథకమే కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకున్న పరిధిలో మనకు రైతుని ఎంత ఆదుకుంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి అలాంటి రైతులకు ఎంత చేయూత ఇస్తే అంత భరోసా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇప్పుడిచ్చే పిఎం కిసాన్ 6,000ని భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు, బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
0: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులుగా మీరు మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2027కు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. దేశవ్యాప్తంగా

25 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అందించేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2027 నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 6 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనున్నది. ఈ యొక్క కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్లో మెరుగైనటువంటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు అందించనున్నారు. అర్హులైనటువంటి వారు అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. ఇందులో పాల్గొనేటువంటి 25 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్, డిఎన్ఎస్ఎన్ఎల్యు విశాఖపట్నాలు ఉన్నాయి. మరి ఇందులో అందించేటువంటి కోర్సులను చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో 7 ఏళ్ల ఎల్ఎల్ఎం డిగ్రీలున్నాయి. అర్హత విషయానికి వస్తే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కనీసం 45% మార్క్స్తో 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50% మార్క్స్తో ఎల్ఎల్బి డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 31, క్లాట్ 2027 పరీక్ష ఆఫ్లైన్ విధానంలో డిసెంబర్ 6 జరగనున్నది. మరి ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మీరు కన్సోర్టియం ఆఫ్ ఎన్ఎల్యుఎస్ .ac.in అనేటువంటి వెబ్సైట్ని చూడగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 ద్వారా 2536 పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ దీన్నే సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ని విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునల్లు మొదలైన వాటిల్లో లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఎవరైనా సరే అక్టోబర్ 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇందులో దాదాపు ఖాళీల సంఖ్య 2536. అర్హత విషయానికి వస్తే ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి, డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్ట్ కోసం అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా దానికి సమానమైనటువంటి దాని నుండి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరి అభ్యర్థుల యొక్క వయసును చూసినట్లయితే అక్టోబర్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అనగా అభ్యర్థులు ఆగస్టు 2, 1999 నుండి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకి 3 సంవత్సరాలు,

దివ్యాంగులకు 15 సంవత్సరాల గరిష్ట వయో సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక ఎంపిక విధానం అనేది టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ టైర్ 1, టైర్ 2 పరీక్షలు అనేవి కేవలం అర్హతా పరీక్షలు మాత్రమే. ఈ అర్హతా పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు అనేది 100 రూపాయలుగా ఉంటుంది. మహిళలు, ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు వీరు ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 7వ తారీఖు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ 8వ తారీఖు. అక్టోబర్ 14 నుండి 16 వరకు దరఖాస్తుల సవరణలకు అవకాశం కలదు. మరి ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ మరియు వివరాల కొరకు మీరు ssc.gov.in అనేటువంటి వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచార ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలతో రూపొందించినటువంటి ఉడాన్ పథకం అమలుకు కేంద్ర పౌర విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఏపీఏడీసీఎల్ ఎండీ అయినటువంటి ప్రవీణ్ ఆదిత్య గారు ఒప్పందంపై సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరఫున ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 10 ఏళ్లపాటు ఈ యొక్క ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ పథకం ద్వారా 28,840 కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ ఉడాన్ పథకం లక్ష్యం ప్రాంతీయ విమాన నెట్వర్క్ అభివృద్ధి కింద 120 కొత్త ప్రాంతాలను గుర్తించడం, తక్కువ ఛార్జీతో 4 కోట్ల మంది ప్రయాణికులకు విమాన సేవలు అందుబాటులోకి తేవటం, ప్రస్తుతం వినియోగంలో లేని ఎయిర్ స్ట్రిప్లను గుర్తించి వాటి స్థానంలో 100 కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, దేశవ్యాప్తంగా 200 ఆధునిక హెలీప్యాడ్లు, హెలీపోర్ట్ల అభివృద్ధి చేయటం అనేది ఈ యొక్క ఉడాన్ పథకం యొక్క లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 60 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వీరికి 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా లభిస్తుందన్నారు. దీనివల్ల వైద్య ఖర్చులు భారీగా తగ్గాయని ఆయన తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ సామాజిక మాధ్యమంలో ఈ మేరకు పోస్టులు పెట్టడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా ఆయుష్మాన్ భారత్ నిలిచిందని ఆయన కొనియాడారు. ప్రతి గడపకు వైద్యం చేరుతుండటంతో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటి వరకు 48.54 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని

0: జార్ఖండ్లో ప్రారంభించారు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 24వ తేదీని జాతీయ సేవా పథక దినోత్సవంగా నిర్వహిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించే కార్యక్రమమే ఈ ఎన్సిసి. వ్యక్తులతో మంచి సంబంధాలను పెంపొందించుకోవటం, సమాజ శ్రేయస్సు పట్ల బాధ్యతగా వ్యవహరించడం లాంటి వాటిపై ఇది దృష్టి సారిస్తుంది. ఎన్ఎస్ఎస్ అనేది ప్రధానంగా వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రారంభమైంది. విద్యార్థులను దేశ సేవలో భాగస్వాములను చేయటం దీని ప్రధాన ఉద్దేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక యూజీసీ విద్యా సంస్థల్లో విద్యార్థులు స్వచ్ఛంద జాతీయ సేవ చేసేలా ప్రోత్సహించాలని కేంద్రానికి సూచించింది. 1958 నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క యూజీసీ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయటం జరిగింది. దీనిపై ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆయా రాష్ట్రాల విద్యా మంత్రిత్వ శాఖలను ఆయన కోరారు. జాతీయ సేవా పథకాన్ని ఎన్ఎస్ఎస్ 1969 సెప్టెంబర్ 24న ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వికేఆర్వి రావు ప్రారంభించారు. ఆ సమయంలో దేశంలోని 37 విశ్వవిద్యాలయాల్లో దీన్ని అమలు చేశారు. మొత్తం 40,000 మంది వాలంటీర్లుగా నమోదయ్యారు. జాతీయ సేవా పథకం ఏర్పాటు సూచికగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మీరింతవరకు కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్, ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించిన వివరాలను తెలుసుకున్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్

0: నగర్ వరకు పర్యటిస్తున్న సేవాయాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రజలందరి భాగస్వామ్యం, కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడ్నగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా कि केंद्र में कोऑपरेटिव मिनिस्ट्री बने, मगर वो पूरा नहीं होता. नरेंद्र मोदी जी ने कोऑपरेटिव मिनिस्ट्री बनाकर देश के ग्रामीण विकास, कृषि विकास और विमेन एम्पावरमेंट के लिए बहुत बड़ा कदम उठाया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం

0: ఉందని సూచిస్తూ,
1: చిల్డ్రన్ ఆర్ నాట్ మియర్లీ ఫ్యూచర్ సిటిజన్స్, దే ఆర్ ఈక్వలీ సిటిజన్స్ ఆఫ్ టుడే. దే ఆర్ ఎంటైటిల్డ్ టు సేఫ్టీ, డిగ్నిటీ, ఎడ్యుకేషన్, కేర్ అండ్ ది ఆపర్చునిటీ టు గ్రో. రిస్టోరింగ్ చైల్డ్హుడ్ మస్ట్ దేర్ఫోర్ మీన్ మోర్ దెన్ ప్రివెంటింగ్ సబ్స్టెన్స్ అబ్యూజ్. దట్ వెన్ అవర్ చైల్డ్హుడ్ ఈస్ థ్రెటన్డ్, దేర్ ఈస్ ఆల్వేజ్ ఎ పాత్వే బ్యాక్ టు సేఫ్టీ, డిగ్నిటీ, బిలాంగింగ్ అండ్ హోప్.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈ రోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ది రేటు ఆత్మ నిర్భర భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరగా పతకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్దగల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు.

చిత్రమందిర్లో మొదటిగా పులి బెబ్బులి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై చిత్రమందిర కార్యక్రమంలో తరువాత కన్నె వయసు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట విందాం.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా గోరింటాకు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో చివరిగా జేబు దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట విందాం.

0: మీరింతవరకు చిత్రమంజరిలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 అలానే 10:20 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9:00 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani. I am Valsa Williams with the news at 9. The headlines. Election Commission reiterates that order for SIR issued for all states and UTs with its unanimous approval. Says booth level officers will visit homes of electors issued notice during SIR to collect required documents. Union Minister Amit Shah inaugurates several NCCF initiatives in Kerala to boost women's empowerment through cooperatives. Chief Justice of India Suryakant says drug abuse among children must be seen as child protection issue. External Affairs Minister S. Jaishankar to address United Nations General Assembly in New York tonight. And in Asian Games, Indian men's and women's kabaddi teams clinch gold medals in Japan. Tajinder Pal Singh Toor wins silver in men's shot put. India's medal tally reaches 30 with 4.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: మధుర గీతాలు కార్యక్రమంలో మొదటగా విందాం శివమెత్తిన సత్యం. ఈ చిత్రం కోసం కేజే ఏస్తాస్ వాణి జయరాం పాడిన ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాట అమెరికా అమ్మాయి, ఈ చిత్రం కోసం జి ఆనంద్ పాడినది. మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమం తర్వాత చుట్టాలున్నారు జాగ్రత్త, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:55 మీరు వింటున్నారు మధుర గీతాలు, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమం తరువాత జ్వాల ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో చివరిగా రైతు బిడ్డ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట విందాం.

మీరింతవరకు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు విన్నారు. మరికొన్ని మధుర గీతాలు ఈ రాత్రి 10:20 నుండి 11 వరకు మధుర గీతాలు కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.